మనల్ని అలరిస్తూ ఉంటాయి. అమ్మపల్లి సీతారామచంద్ర స్వామి ఆలయ విశేషాలు వింటున్నారు. ఇది ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: 101.9.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
3: 2324 0856.
2: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8 మెగా

అందరికీ గుడ్ మార్నింగ్, హెల్దీ మార్నింగ్స్ వింటున్నారు ఆర్జే దీన బాంధవతో. ఇది ఆల్ ఇండియా రేడియో ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. మరి మనం రోజువారీ ఆరోగ్యానికి వీలైనంత వ్యాయామం చేయడం ఎంత అవసరమో, మనకు కావలసిన ఆహారపు నియమాలని, మనకు కావలసినటువంటి పోషక విలువలున్నటువంటి ఆహార పదార్థాలని, ఇటు రసాలని, అటు పళ్ళని, అటు కూరగాయలని, అటు ఆకుకూరల్ని, అన్నింటిని కూడా సమపాలల్లో వారానికి మనం ప్లాన్ చేసుకొని మంచి డైటింగ్ కనుక మనం చేయగలిగితే, అంతకంటే మించి మనకు ఇంకా ఏ టాబ్లెట్స్, అంతకంటే మించి మనకు ఇంకా ఎలాంటి అవసరాలు ఉండవు. ఏమంటారు? ఏది ఏమైనా

మనకు ఇంకా ఎలాంటి అవసరాలు ఉండవు. ఏమంటారు, ఏది ఏమైనా కూడా పండ్ల రసాలు అనేటివి మనల్ని చాలా కాపాడేటువంటి రక్ష ఉన్నటువంటివి అనమాట. మరి అవి ఏం చేస్తాయి ఏంటి నేను చెప్తాను, వెంటనే ఉండండి. ఇది FM Rainbow 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

722 హెల్దీ మార్నింగ్స్ వింటున్నారు ఆర్జీ దీనబాంధవ్తో. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. మరి అలసటగా ఉన్నప్పుడు ఒక గ్లాసు పండ్ల రసం తాగితే శరీరానికి వెంటనే గ్లూకోజ్ అంది, ఉత్తేజం వచ్చేస్తుంది. పండ్ల రసాల్లోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని చాలా కాంతివంతంగా మారుస్తాయి, ముడతలని నివారిస్తాయి.

శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడానికి అవి చాలా బాగా ఉపయోగపడతాయి. వాటిలలో నిమ్మరసం కావచ్చు, ద్రాక్ష రసం కావచ్చు, నారింజ రసం కావచ్చు, దానిమ్మ రసం కావచ్చు, పుచ్చకాయ కావచ్చు, ఇంకా గుమ్మడికాయ, ఇలా ఎన్నో రకాలుగా ఉన్నటువంటి పండ్ల రసాలు, వాటి పోషక విలువలు మనల్ని పూర్తి ఆరోగ్యవంతులుగా తయారు చేస్తాయి. అసలు ఏవేవి ఎలా ఉంటాయి, ఏం చేస్తాయి నేను చెప్తాను, వెంటనే ఉండండి. ఇది FM Rainbow 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: నిలయంలో సమయం సరిగ్గా 7:30 కావస్తుంది. మరికొద్దిసేపట్లో బ్రాడ్కాస్ట్ డైలీ హైలైట్స్ ప్రోగ్రామ్ రేడియో రిపోర్ట్ ఆన్ ది కామన్ వెల్త్ గేమ్స్ 2026 రిలే ఫ్రమ్ ఢిల్లీ.

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఉదయం మనం పండ్ల రసాల గురించి మాట్లాడుకుంటున్నాం. నిమ్మరసం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇంకా మనకు నిమ్మరసాన్ని తీసుకుంటే ఎన్నో సమస్యల నుంచి బయటపడమే కాకుండా విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. ఇంకా ద్రాక్ష రసం అయితే గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ద్రాక్ష రసం ధమనుల గోడలకు విశ్రాంతినివ్వటం ద్వారా రక్తపోటును తగ్గించి కొలెస్ట్రాల్ స్థాయిని సైతం తగ్గించే గుణం ద్రాక్ష రసానికి ఉందట. ఇక నారింజ రసం తీసుకుంటే రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, జలుబు దగ్గు వంటి ఇన్ఫెక్షన్ల నుండి శరీరాన్ని కాపాడుతుంది. ఇక దానిమ్మ రసం గురించి మాట్లాడుకుంటే శరీరంలో రక్తాన్ని పెంచడానికి, హిమోగ్లోబిన్ పెంచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. మరి ఇంకా పుచ్చకాయ వేసవిలో శరీర ఉష్ణోగ్రతను తగ్గించడానికి చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. డిహైడ్రేషన్ కాకుండా ఇది చూసుకుంటుందట. ఎన్నో ఉపయోగాలు ఉన్నటువంటి, పోషక విలువలు ఉన్నటువంటి పండ్ల రసాలని మనం ప్రతిరోజు క్రమం తప్పకుండా వారంలో ఒకటి ఒకటి ఒకటి చొప్పున మనం తీసుకున్నట్టయితే నిజంగా ప్రకృతి ఇచ్చే వైద్యం కంటే మించి ఇంకా వైద్యం ఏమీ లేదు అని నేను అంటాను. ఏమంటారు? వింటూనే ఉండండి.

0: FM Rainbow 101.9.
1: సెవెన్ 7:53 స్టూడియో క్లాక్లో టైం. మీరు వింటున్నారు హెల్దీ మార్నింగ్స్. ఇది ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమై

నువ్వే కావాలి చిత్రం కోసం శ్రీరామ్ ప్రభు, గోపికా పూర్ణిమ ఆలపించిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి రచన, కోటి సంగీత సారథ్యంలోని ఒక అద్భుతమైన గీతం విన్నారు. రెయిన్బో స్టూడియో క్లర్క్లో సమయం సరిగ్గా 8 గంటలు. మరికొద్దిసేపట్లో న్యూస్ హెడ్లైన్స్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఎస్ఐఆర్ ప్రక్రియకు, ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఎలాంటి సంబంధమూ లేదని రాష్ట ముఖ్య ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. నిన్న జిల్లా కలెక్టర్లతో డిజిటలైజేషన్ పురోగతిపై సమీక్షించిన ఆయన, ఆగస్టు 3లోగా ప్రక్రియను 100% పూర్తి చేయాలని ఆదేశించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 76%, గ్రామీణ ప్రాంతాల్లో 90% డిజిటలైజేషన్ పూర్తయిందని, 8 నియోజకవర్గాల్లో 100% పూర్తయిందని తెలిపారు. తెలంగాణ సాగుదీటి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులివ్వాలన్న సుప్రీంకోర్టు తీర్పుపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు. ఈ తీర్పుతో ఖమ్మం జిల్లాలోని సీతమ్మ సాగర్ ప్రాజెక్టుకు లైన్ క్లియర్ అయిందని తెలియజేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన 3 రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకుని నిన్న రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. ఆవిష్కరణలు, డీప్ టెక్నాలజీలు, స్టార్టప్లు, ఎంఎస్ఎంఈలు, ప్రపంచవ్యాప్తంగా పోటీపడే తయారీ రంగం భారతదేశ తదుపరి ఆర్థిక వృద్ధి దశను నడిపిస్తాయని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. లోక్సభలో పబ్లిక్ ఎగ్జామ్స్ సవరణ బిల్లు, నీట్ పరీక్షల సంస్కరణలపై చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ దేశ విద్యార్థి లోకాన్ని తీవ్రంగా అవమానించేలా మాట్లాడారని

ఆయన వ్యాఖ్యలను భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు మండిపడ్డారు. దేశానికి భావి భారత పౌరులు, ఈ దేశ భవిష్యత్తు అయిన విద్యార్థులను అవమానించడం రాహుల్ గాంధీ అజ్ఞానానికి, విద్యార్థుల పట్ల ఉన్న చులకన భావానికి నిదర్శనమని మండిపడ్డారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని తెలంగాణ రాష్ట ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా యాదాద్రి దేవస్థానం ఎక్స్ అఫిషియో సభ్యుడిగా ఆలయ ప్రధానాలయంలో బంగారు వాకిలి వద్ద ఆయన ప్రమాణస్వీకారం చేశారు. రాబోయే ఖేలో ఇండియా పోటీల్లో తెలంగాణ అత్యుత్తమ ఫలితాలు సాధించేందుకు అన్ని క్రీడా సంఘాలు సమన్వయంతో పనిచేయాలని, ప్రతిభ ఆధారంగా పారదర్శక ఎంపికలు నిర్వహించి యువ క్రీడాకారులకు మెరుగైన అవకాశాలు కల్పించాలని తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు ఏపీ జితేందర్ రెడ్డి సూచించారు. మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో ఈ ఉదయం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే 16 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

పక్కింట్లో ఒక జిడ్డు మనిషి ఉన్నాడు. కాలనీ అంతా సోలార్ ప్యానెల్ పెట్టించుకున్నారు, కానీ తను మాత్రం కరెంటు బిల్లు సున్నాగా వస్తుందని నమ్మడం లేదు. నేనన్నాను, బాబూ, దాని పేరే పిఎం సూర్యగారు ముఫ్త్ బిజ్లీ యోజన. ఒక్కొక్కరిగా అందరికీ కరెంటు బిల్ సున్నాగా రావడం మొదలయ్యింది. అప్పుడన్నాడు, ఇక పెట్టించిస్తాను అని. పిఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యాఘర్ .gov.in.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: 101.9.
1: వైబ్రెంట్ హైదరాబాద్ వింటున్నారు. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. మరి ఈరోజు ఒకసారి హైదరాబాద్లో జరుగుతున్న ఈవెంట్స్ గురించి మాట్లాడుకుంటే, అమరవాది ఫౌండేషన్ బుక్ రిలీజ్ ఫంక్షన్ ఉంది రవీంద్ర భారతిలో. అది సాయంత్రం 6 గంటల నుంచి కార్యక్రమం ఆరంభమవుతుంది. అలాగే కూచిపూడి ప్రోగ్రాం కూడా ఇక్కడ ఉంది. పిల్లలందరూ కలిసి చాలా చక్కగా నృత్యం చేస్తున్నారు. మీరెవరైనా ఫ్రీగా ఉండి వెళ్ళాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా వెళ్ళి ఆ కార్యక్రమాన్ని తిలకించి రావచ్చు.

0: బాబు, నిన్న నా మేనల్లుడింటికి వెళ్ళి వచ్చా. వాళ్ళు రోజంతా ఏసీ వాడడం చూసి ఆశ్చర్యపోయా. రోజు వాషింగ్ మెషిన్ వాడడం, ఇంకా రెండు రెండు ఫ్రిడ్జులు. అయినా వాళ్ళ కరెంటు బిల్ ఎంతొచ్చిందో తెలుసా? జీరో. నేనడిగితే మేనల్లుడు అన్నాడు,
1: బాబాయ్ అంతా పైవాడిదయ్యా.
0: అంటే సోలార్ ప్యానెల్ దయ్యా. నేననుకున్నా ఇక పెట్టించాల్సిందే అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ డాట్ జిఓవి డాట్ ఐఎన్.

వైబ్రెంట్ హైదరాబాద్ వింటున్నారు. మరి హైదరాబాద్లో జరిగే ఈవెంట్స్ ఏంటి, ఏం జరుగుతున్నాయి అని మాట్లాడుకుంటున్నాము. మాదాపూర్ హైటెక్స్లో రాజ్ కందుకూరి పెయింటింగ్స్ ఎగ్జిబిషన్ జరుగుతోంది. చాలా అద్భుతంగా పెయింటింగ్స్ వేసి ఉంచారు. ఇంట్లో పెయింటింగ్స్, ఇంట్లో మనకి అందంగా కనపడడానికి తెచ్చుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి సువర్ణ అవకాశం. ఏమంటారు, వింటూనే ఉండండి. ఇది FM Rainbow 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు ఓటర్

www.eca.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: FM Rainbow 101.9.
1: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 04023680333 లేదా 2360055 లో లేదా www.brao.ac.in లో పొందవచ్చు.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: శాఖకు వివిధ వనరుల నుండి పన్ను చెల్లింపుదారుల ఆర్థిక లావాదేవీల సమాచారం అందుతూనే ఉంటుంది. ఈ సమాచారం మీ ఈ వార్షిక సమాచార ప్రకటన AIS లో కనిపిస్తుంది. అందువల్ల పన్ను చెల్లింపుదారులు ఈ ఫైలింగ్ పోర్టల్లో తమ AIS ను చూడటం అవసరం. ఏదైనా ఆదాయం మిగిలిపోయి ఉంటే లేదా రిటర్న్ దాఖలు చేయబడకపోతే అయితే నిర్ణీత రేటు ప్రకారం అప్డేటెడ్ ITR U దాఖలు చేయండి.
1: గుర్తుంచుకోండి, మీరు ఎంత త్వరగా దాఖలు చేస్తే అంత తక్కువ అదనపు పన్ను ఉంటుంది. ఇప్పటి వరకు దాదాపు 50 లక్షల పన్ను చెల్లింపుదారులు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకున్నారు. మరిన్ని వివరాలు మరియు ఆదాయ పన్ను చెల్లింపుల కోసం ఈ రోజే వెళ్ళండి www.incometax.gov.in.

0: 101.9.
1: 8:42 స్టూడియో క్లాక్లో టైం. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. నిన్న అంతా వర్షం, ఇవాళంతా కొంచెం క్లౌడీగా ఉంది. బయట వర్షాలు ఉన్నాయి అని కూడా అనౌన్స్మెంట్స్ వస్తున్నాయి. అండ్ మనం వీలైనంత వరకు బయటికి వెళ్తే మనకు తెలిసిన మార్గాల్లో ప్రయాణించడం మాత్రమే చాలా అవసరం. ఎందుకు అంటే తెలియని మార్గాల్లో వెళ్ళి అక్కడ వాటర్ ఉండి అక్కడ పరిస్థితులు మనకు తెలియక మన ప్రయాణాలు సాగాలనుకుని కొంచెం ధైర్యం చేసి ముందుకు వెళ్ళి ప్రాణాపాయ పరిస్థితులు తెచ్చుకొని ఆ తర్వాత ఇబ్బంది పడి మీరెక్కడున్నారో తెలియక ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టి అలాంటి పరిస్థితులు అవసరమో చెప్పండి. అందుకే మీకు తెలిస్తే చేయండి, లేకపోతే లేదు. అంతేగాని నేను చేస్తాను అనే ధైర్యం ఇప్పుడు మాత్రం మంచిది కాదు. ఏమంటారు, వింటూనే ఉండండి. ఇది ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
4: BIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. బీహార్లోని బంకీపూర్, గుజరాత్లోని మంజల్పూర్, మధ్యప్రదేశ్లోని దతియా నియోజకవర్గాల్లో ఈరోజు ఉప ఎన్నిక పోలింగ్ జరుగుతోంది. బీజేపీ అధ్యక్షులు నితిన్ నబీన్ రాజ్యసభకు ఎన్నికైన నేపథ్యంలో బంకీపూర్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయ్యింది. మంజల్పూర్ ఎమ్మెల్యే యోగేష్ పటేల్ మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. దతియా ఎమ్మెల్యే రాజేంద్ర భారతిపై అనర్హత వేటు పడ్డంతో అక్కడ కూడా ఉప ఎన్నిక జరుగుతోంది. పరీక్షల్లో జరిగే అవకతవకలను అరికట్టడానికి కఠినమైన శిక్షలు, ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ప్రతిపాదిస్తూ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026ను లోక్సభ నిన్న ఆమోదించింది. ఈ బిల్లు పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యాక్ట్ 2024ను సవరించడానికి ఉద్దేశించబడింది. ఈ బిల్లు ప్రకారం దోషులుగా తేలిన వారికి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, 10 కోట్ల రూపాయల వరకు జరిమానాలు, ఆస్తులను జప్తు చేయడం వంటి కఠినమైన శిక్షలను ఇందులో పొందుపరిచారు. కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా న్యూఢిల్లీలో ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2026 పదవ ఎడిషన్ థీమ్ను ఆవిష్కరించారు. ఆసియాలోనే అతిపెద్ద డిజిటల్ టెక్నాలజీ వేదిక అయిన ఈ సదస్సు 7 నుంచి 10 అక్టోబర్ వరకు న్యూఢిల్లీలో జరుగుతుంది. దేవాదాయ శాఖ పరిధిలోని 51 మంది ఉద్యోగులకు ఈవోలుగా పదోన్నతి కల్పిస్తూ ఆ శాఖ మంత్రి కొండా సురేఖ ఉత్తర్వులు అందజేశారు. 15 మంది అర్హులైన అర్చకులు, వారి కుటుంబ సభ్యులకు పదవీ విరమణ, డెత్ గ్రాట్యుటీ, వివాహ రుణం మంజూరు ఉత్తర్వులు అందించారు. ఇప్పటివరకు 168 మందికి ఈవోలుగా పదోన్నతులు కల్పించామని మంత్రి సురేఖ పేర్కొన్నారు. శ్రావణ మాసంలో జరిగే వార్షిక కన్వర్ యాత్ర ఈరోజు ప్రారంభం కానుంది. కన్వర్ యాత్ర సందర్భంగా గంగానది నుండి పవిత్ర జలాన్ని తీసుకురావడానికి ఉత్తరాఖండ్లోని హరిద్వార్, గౌముఖ్, గంగోత్రి వంటి పుణ్యక్షేత్రాలను పెద్ద సంఖ్యలో భక్తులు సందర్శిస్తారు. అధిక సంఖ్యలో వచ్చే యాత్రికుల నిర్వహణ కోసం ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలు విస్తృతమైన ఏర్పాట్లు చేశాయి. మహారాష్ట్ర, పశ్చిమ మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ పలు రాష్ట్రాల్లోనూ ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది. కామన్వెల్త్ క్రీడల్లో పారా అథ్లెటిక్స్ విభాగంలో భారత్ చరిత్ర సృష్టించింది. పురుషుల 100 మీటర్ల T47 ఫైనల్లో దిలీప్ మహాదు గావిట్ స్వర్ణం సాధించగా మహమ్మద్ బాసిల్ రజతం కైవసం చేసుకున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఎన్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: FM Rainbow 101.9 Musically yours.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: ఏది మామా తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీ ప్లేస్కి పట్టుకొచ్చినావు.
1: వింటేజ్ బార్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్త్ ఉంటుంది.
0: అదేంది మామా నేను ఎప్పుడు వినలేదు.
1: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
0: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలిస్తాయి మామా నీకు? ఇవన్నీ
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.

0: FM Rainbow 101.9.
1: నైన్ 11 స్టూడియో క్లాక్లో టైం. వైబ్రెంట్ హైదరాబాద్ వింటున్నారు ఆర్జే దీనబాంధవ్తో. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. మనం ఎంతో కష్టపడి మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడానికి, మనకంటూ కొన్ని అవకాశాలని ఏర్పరచుకోవడానికి, కొన్నిసార్లు మనం గెలవడానికి ఎన్నో విధాల ప్రయత్నాలు, కష్టాలు, పరుగులు చేస్తూనే ఉంటాం లైఫ్లో. బట్ ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాలి ఏంటి అంటే, ఎన్ని చేసినా కూడా మన కంటూ పేరు ప్రఖ్యాతలు వచ్చినా కూడా ఆరోగ్యం సరిగా లేకపోతే మాత్రం అన్నీ సున్నా. కాబట్టి ఏది ఏమైనా రోజులో కొంత సమయం కేటాయించుకొని మనల్ని మనం రోజు రక్షించుకునే పని పెట్టుకోవాల్సిందే. అది ఎట్లా అంటే, నీకు ఎక్కడ టైం దొరికితే అక్కడ, అది ఎర్లీ మార్నింగ్ కావచ్చు, ఆఫ్టర్నూన్ కావచ్చు, ఈవినింగ్ కావచ్చు, ఈవెన్ నైట్ కావచ్చు, ఏదైనా కూడా కొంత సమయం కేటాయించి మనం ప్రశాంతతని కోరుకోవడంలో తప్పేం లేదు. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో మనం ఎదుర్కొంటున్న సవాళ్ళకి మనల్ని మనం ప్రశాంతంగా పరిచయం చేయాలి అంటే రోజులో ఎంతో కొంత సాహసంగా మనం సమయం కేటాయించుకోవాల్సిందే. ఏమంటారు, వింటూనే ఉండండి. ఇది ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.
2: రాజు, నువ్వు ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాలు అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
3: చెప్పనులే కానీ, టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
2: తుడిపక్లే, చిన్నగా రాసుకో.

0: బతుకమ్మ పూల సోయగం,
1: బోనాల జాతర ఉత్సాహం,
0: ఒగ్గు కథల మేళవింపు,
1: పేరిని నిత్య వీరత్వం,
0: పోచంపల్లి చేనేత నైపుణ్యం,
1: నిర్మల్ కళల అందం,
0: సకినాల రుచులు,
1: సర్వపిండి సాంప్రదాయం,
0: పల్లె జానపద సంస్కృతి నుంచి
1: హైదరాబాద్ అర్బన్ కల్చర్ వరకు
0: ప్రతి కథను
1: ప్రతి గాథను
0: ఒడిసిపట్టి
1: అచ్చమైన తెలంగాణ భాష పరిమళాలతో
0: మీకు అందిస్తుంది తెలంగాణం. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ఎఫ్ఎం రెయిన్బోలో.

0: బ్రో ఆకలేస్తుంది, బిర్యానీ తిందామా?
1: ఏ ఎప్పుడు బిర్యానీ ఏం తింటాం, పదా హలీం తిందాం.
0: తిందాంలే గాని హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
1: హలీం ఎక్కడి నుంచో రావడం ఏంటి, మన హైదరాబాదే కదా.
0: కాదు, హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఎంత పాపులర్ అయింది.
1: ఓ అవునా?
0: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి.
1: సరే కానీ అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు?
0: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
1: జష్నే హైదరాబాదా, అదేంటి కొత్తగా?
0: ఒక్క హలీమే కాదు, ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికీ చెప్పడానికి వచ్చేసింది జష్నే హైదరాబాద్ at 2 p.m. only on FM Rainbow 101.9.

0: FM Rainbow 101.9.
1: నైన్ 22 స్టూడియో క్లాక్లో టైం. వైబ్రెంట్ హైదరాబాద్ వింటున్నారు ఆర్జే దీని బాంధవ్తో. ఇది ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. వర్షాలు పడుతున్నాయి కాబట్టి పిల్లల్ని ఇంటికి తీసుకురావడం కావచ్చు, స్కూల్కి పంపించడం కావచ్చు, కొంచెం రెయిన్ కోట్ అయినా అంబ్రిల్ అయినా వాళ్ళకి ఇవ్వండి. అండ్ వీలైనంత వరకు ఇప్పటి నుండి ఇంకా కొంచెం అనారోగ్యాల కాలం కాబట్టి వీలైనంత వరకు మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే ఖచ్చితంగా వేడివేడి ఆహార పదార్థాలు తీసుకోవడం చాలా అవసరం. మిగిలింది కదా, నేను దాన్ని దాచిపెట్టేసి మళ్ళీ సాయంత్రం తింటాము, తినొచ్చుగాక. కానీ ఏంటంటే ఇప్పుడు పరిస్థితులు, వాతావరణ పరిస్థితులు మారే అవకాశాలు కాబట్టి కొంచెం ఆరోగ్యంగా ఉండడం బెస్ట్ అని నేను అంటున్నాను. ఏమంటారు, వింటూనే ఉండండి.

0: ఆదాయ పన్ను శాఖకు వివిధ వనరుల నుండి పన్ను చెల్లింపుదారుల ఆర్థిక లావాదేవీల సమాచారం అందుతూనే ఉంటుంది. ఈ సమాచారం మీ ఈ వార్షిక సమాచార ప్రకటన AIS లో కనిపిస్తుంది. అందువల్ల పన్ను చెల్లింపుదారులు ఈ ఫైలింగ్ పోర్టల్లో తమ AIS ను చూడటం అవసరం. ఏదైనా ఆదాయం మిగిలిపోయి ఉంటే లేదా రిటర్న్ దాఖలు చేయబడకపోతే అయితే నిర్ణీత రేటు ప్రకారం అప్డేటెడ్ ITR U దాఖలు చేయండి.
1: గుర్తుంచుకోండి, మీరు ఎంత త్వరగా దాఖలు చేస్తే అంత తక్కువ అదనపు పన్ను ఉంటుంది. ఇప్పటి వరకు దాదాపు 50 లక్షల పన్ను చెల్లింపుదారులు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకున్నారు. మరిన్ని వివరాలు మరియు ఆదాయ పన్ను చెల్లింపుల కోసం ఈ రోజే వెళ్ళండి www.incometax.gov.in.

వైబ్రెంట్ హైదరాబాద్ వింటున్నారు ఆర్జే దీన బాంధవతో. నిలయంలో సమయం సరిగ్గా 9:32 మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. కాలం వేగంగా పరిగెడుతూనే ఉంది. మరి జూలై మాసం కూడా ఎండ్ వచ్చేసింది ఇవాళ 30వ తారీఖు. ఏది ఏమైనా కూడా 2026 సంవత్సరంలో మనం వేసుకున్న ప్రణాళిక ప్రకారంగా మనం వేసుకున్న ప్లాన్స్ అన్ని ముందుకు వెళ్తున్నాయా లేదా, మనం చేసే పనుల్లో జాప్యం ఉందా లేదు, ఎందుకు వెనుకగా ఉన్నాము లేదు, ఏం జరుగుతోంది, ఎలా ఉంది, ఏంటి అనే ప్లాన్స్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకొని మరి ముందుకు వెళ్ళి ఖచ్చితంగా ఈ సంవత్సరం అనుకున్నటువంటి పనులన్నీ నిర్విఘ్నంగా జరుగుతున్నాయా లేదా అని పరీక్ష చేసుకోవడం చాలా అవసరం. ఏమంటారు, వింటూనే ఉండండి. ఇది ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.brao.ac.in లో పొందవచ్చు.

0: కాకతీయుల వైభవాన్ని ఉంట పట్టించుకున్న నేల,
1: కొమురం భీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
0: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
1: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
0: పేరిణి నృత్యం
1: ఒగ్గు కథలు
0: జానపద గీతాల సోయగాలతో
1: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
0: పచ్చని పంటలు ఒకవైపు
1: చేనేత చీరలు మరోవైపు,
0: బిర్యానీ రుచుల నుంచి
1: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
0: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో
2: మీ ముందుకు వస్తుంది తెలంగాణం.
0: ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.

0: నేహా, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: రామ్ మిర్యాల ఆలపించిన ఛాంపియన్ సినిమాలో నుంచి ఒక వండర్ఫుల్ ట్రాక్ విన్నారు. నైన్ 52 స్టూడియో క్లాక్లో టైం, మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం
1: రంగులమయం.
0: అదేంటి కొత్త వాయిస్ వచ్చింది అని అనుకుంటున్నారు కదా మీరు, రైట్. వైష్ణవి వచ్చేసింది.
1: హలో లిజనర్స్, హలో సార్, హౌ ఆర్ యూ?
0: యా, ఐమ్ గుడ్, హౌ అబౌట్ యూ? ఎలా ఉన్నావు?
1: సో గుడ్, సూపర్ గుడ్. స్టూడియోకి వస్తుంటే వెదర్ ఎంత బాగుందో ఇవాళ.
0: ఓకే, ఏం జరుగుతుంది బయట? అసలు
1: అలా పడి పడనట్టు చినుకులు.
0: ఓకే,
1: చాలా హాయిగా ఉంది. అలానే ఉండిపోతే బాగుండు అనిపిస్తుంది, కానీ ఇబ్బంది.
0: ఏంటి, ఏమనిపిస్తుంది అసలు ఇలాంటి టైంలో ఇంట్లో ఉంటే ఏం చేయాలనిపిస్తుంది?
1: ఇంట్లో ఉంటే వేడి వేడిగా ఈ టైంలో మంచి కాఫీ లవర్స్ కి అయితే మంచి కాఫీ స్ట్రాంగ్ గా, లేదు ఏ టైం అయినా పర్లేదు అంటే మంచి పకోడి బజ్జీలు బాగా ఎంజాయ్ చేయొచ్చు.
0: పర్టికులర్ గా నువ్వేం ప్రిఫర్ చేస్తావు ఇంట్లో ఉంటే?
1: నేను ఐ లైక్ కాఫీ సార్,
0: కాఫీ
1: మంచి స్ట్రాంగ్ కాఫీ ఈ వెదర్ లో.
0: కానీ అసలు వెదర్ అస్సం కదా,
1: అస్సం చాలా బాగుంది.
0: అసలు ఏంటంటే అసలు ఇంట్లో నుంచి బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండండి రా, ఈ రెండు మూడు రోజులు డబ్బులు ఇచ్చేస్తాం
1: అసలు
0: హాయిగా ఇంట్లో.
1: కానీ అలాంటివి జరగవే,
0: దుప్పటి కప్పుకొని ఏం చక్క, అసలు ఫుల్ ఎంజాయ్ చేస్తారు కదా, రైట్? ఏంటి ఇవాళ ఏం చెప్పబోతున్నావు అసలు ఆడియన్స్ కి, ఏదైనా హింట్?
1: సార్, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే.
0: థ్యాంక్ యూ మహిషి, ద సేమ్. రియల్లీ ప్రపంచ స్నేహితుల దినోత్సవం ఇవాళ.
1: యాక్చువల్లీ మన ఇండియాలో ఆగస్ట్ 2nd జరుపుకుంటున్నాము, ఇవాళ మాత్రం ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్ డే. సో దాని గురించి కొంచెం. అండ్ మీరు ఎప్పుడైనా అరే చేద్దాం ఇది మళ్ళీ చేద్దాం ఈ పని అని చెప్పి మర్చిపోవడం, సో ఆ పని బల్కప్ అవ్వడం అలా ఎప్పుడైనా జరుగుతుంటుందా?
0: ఓకే,
1: అలాంటి ఎన్నో పనులు అవుతుంటాయి మన లైఫ్ లో. సో అలాంటివన్నీ జరగకుండా ఉండడానికి కొన్ని లైఫ్ హ్యాక్స్ తీసుకొచ్చాను ఇవాళ.
0: సూపర్ అన్నమాట. సో అది విషయము, ఏది ఏమైనా కూడా శ్రీ వైష్ణవి మిమ్మల్ని అందరినీ అలరించడానికి తను వచ్చేసింది. సో బీ రెడీ ఫ్రమ్ 9 10 టు

0: 2 PM.
1: 10 to 2. ఓకే వింటూనే ఉండండి. ఇది ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం
0: రంగులమయం.
1: రైట్ స్టూడియో క్లాక్ లో టైం సరిగ్గా 9:54 అవుతోంది. మరి బాయ్ బాయ్ చెప్పేస్తున్నాడు దీని బాంధవ. వింటూనే ఉండండి, ఇది ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. ఒక షార్ట్ కమర్షియల్ బ్రేక్ తర్వాత సాంగ్ వచ్చేస్తుంది.
2: ఆదాయ పన్ను శాఖకు వివిధ వనరుల నుండి పన్ను చెల్లింపుదారుల ఆర్థిక లావాదేవీల సమాచారం అందుతూనే ఉంటుంది. ఈ సమాచారం మీ ఈ వార్షిక సమాచార ప్రకటన AIS లో కనిపిస్తుంది. అందువల్ల పన్ను చెల్లింపుదారులు ఈ ఫైలింగ్ పోర్టల్లో తమ AIS ను చూడటం అవసరం. ఏదైనా ఆదాయం మిగిలిపోయి ఉంటే లేదా రిటర్న్ దాఖలు చేయబడకపోతే అయితే నిర్ణీత రేటు ప్రకారం అప్డేటెడ్ ITR U దాఖలు చేయండి.
3: గుర్తుంచుకోండి, మీరు ఎంత త్వరగా దాఖలు చేస్తే అంత తక్కువ అదనపు పన్ను ఉంటుంది. ఇప్పటి వరకు దాదాపు 50 లక్షల పన్ను చెల్లింపుదారులు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకున్నారు. మరిన్ని వివరాలు మరియు ఆదాయ పన్ను చెల్లింపుల కోసం ఈ రోజే వెళ్ళండి www.incometax.gov.in.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర కారిడార్ పనులు వేగంగా కొనసాగుతున్నాయని కేంద్ర రహదారులు, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. రాజ్యసభలో డాక్టర్ కె లక్ష్మణ్ ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా 161 కిలోమీటర్ల 6 లేన్ల ఉత్తర కారిడార్కు డీపీఆర్ సిద్ధమైందని, 23,935 కోట్ల రూపాయలతో హైబ్రిడ్ యాన్యుటీ విధానంలో అమలు ప్రతిపాదించామని వెల్లడించారు. తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు కేంద్ర ఆర్థిక సంఘం విడుదల చేసిన నిధుల వినియోగంపై ఫిర్యాదులు వస్తున్నాయని, వాటిపై పూర్తిస్థాయి నిష్పాక్షిక విచారణ జరపాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కేంద్ర రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రులకు లేఖ రాశారు. కేంద్ర మార్గదర్శకాలకు విరుద్ధంగా నిధులు ఖర్చు చేయాలని సర్పంచులపై ఒత్తిడి తెస్తున్నారంటూ ఫిర్యాదులు అందాయని తెలిపారు. నిధుల వినియోగంలో పారదర్శకత, జవాబుదారీతనం, ఆర్థిక క్రమశిక్షణ తప్పనిసరిగా పాటించాలని కోరారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సుస్థిర విమాన ఇంధనం వినియోగం, అంతర్జాతీయ విమానయాన కార్బన్ ఉద్గారాల తగ్గింపు పథకం అమలుపై దేశ సన్నద్ధతను సమీక్షించారు. న్యూఢిల్లీలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో SAF ఉత్పత్తి, మిశ్రమ విధానం, కార్బన్ లెక్కలు, సరఫరా వ్యవస్థ పురోగతిని పరిశీలించారు. లోక్సభలో రాహుల్ గాంధీ అసందర్భ పదజాలాన్ని ఉపయోగించారని, హోంమంత్రి అమిత్ షాపై తప్పుడు ఆరోపణలు చేశారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు విమర్శించారు. పార్లమెంటు వెలుపల మీడియాతో మాట్లాడుతూ కాల్పులు జరపాలని, హోంమంత్రి గాని లేదా మరే ఇతర మంత్రి గాని ఆదేశాలు ఇవ్వరని ఆయన స్పష్టం చేశారు. ఆయా ప్రదేశాల్లో అందుబాటులో ఉన్న మెజిస్ట్రేట్ లేదా SDM మాత్రమే అటువంటి ఆదేశాలు జారీ చేస్తారని ఆయన పేర్కొన్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వరస్వామి ఆలయంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి చేరుకున్న మంత్రులకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ ఉదయం మంచిర్యాల, నిజామాబాద్ సహా 7 జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురవచ్చని ప్రాంతీయ వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే కరీంనగర్, హన్మకొండ, హైదరాబాద్ సహా 16 జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం xhandle@AIRnews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: FM Rainbow 101.9 Musically yours.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: నమస్తే హైదరాబాద్, యు ఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. దిస్ ఇస్ ఆర్జే శ్రీ వైష్ణవి. సో వాట్సాప్, హౌ ఇస్ ద వెదర్ అవుట్ సైడ్? సో కూల్ అండ్ సో బ్రీజీ, రైట్? అండ్ ఇట్స్ బిహేవింగ్ సో రొమాంటిక్ నౌ. అండ్ ఇఫ్ యూఆర్ డ్రైవింగ్ అవుట్ సైడ్ అండ్ థింకింగ్ అబౌట్ సమ్మన్ స్పెషల్, లవ్లో పడతారో లేదో తెలియదు కానీ కింద మాత్రం డెఫినెట్గా పడతారు, ఎందుకంటే చాలా స్కిడ్ అవుతుంది కాబట్టి. సో స్టే సేఫ్ అండ్ హ్యావ్ ఎ సేఫ్ డ్రైవ్ అండ్ స్టే ఇండోర్స్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. సో కీపింగ్ వెదర్ అసైడ్, లెట్స్ టాక్ అబౌట్ ద రియల్ ఎలిఫెంట్ ఇన్ ద రూమ్, వో దర్ద్ జో హమ్ సభీ కే దిల్ మే ఇస్ హై ఇస్ వక్త్. ఎస్, మహీనే కా ఆఖరి దిన్ జులై 30th మీన్స్ బ్యాంక్ బ్యాలెన్సెస్ ఆర్ క్రయింగ్, వాలెట్స్ ఆర్ లిటరలీ ఎంప్టీ అండ్ వీ ఆర్ సర్వైవింగ్ ప్యూర్లీ ఆన్ హోప్స్, డ్రీమ్స్ అండ్ వో పురానే 10 రూపీకే కాయిన్ జో పర్స్ కే కిసీ కోనే మే మిల్ జాతా హై. తో చలియే, ఉదాసీ కో ఛోడియే ఔర్ రిలాక్స్ హో జాయే, గ్రాబ్ ఎ కప్ ఆఫ్ చాయ్, సెటిల్ ఇన్ అండ్ బికాస్ ఐ హ్యావ్ గాట్ సమ్ అమేజింగ్ ట్రాక్స్ లైన్డ్ అప్ ఫర్ యూ టు బీట్ దిస్ మంత్ అండ్ బ్లూస్ అండ్ with the mood swings. Let's make the last stretch of July totally worth it and right here on FM Rainbow 101.9. Stay tuned.
1: साहेबान कदरदान मेहरबान, दिल थाम के बैठिए क्योंकि अब आपके सामने तशरीफ ला रही है आगरा की अजीम फनकारा मलिका हुस्न नूर नजर मोहतरमा.

నా చిన్న తమ్ముడున్నాడు, చాలా అల్లరివాడు. కాలేజీలో మార్కుల పత్రంను ఫోటోషాప్ చేసి నాన్నకు చూపించాడు. నిన్న కరెంటు బిల్లులో సున్నా మొత్తం చూసా. నేననుకున్నా తప్పకుండా ఫోటోషాప్ చేశాడని. లేకపోతే సున్నా కరెంటు బిల్లు ఎలా సాధ్యం? అడిగితే అన్నాడు, అన్నయ్య అంతా పైవాడిదయ్యా, సోలార్ ప్యానెల్ ఉందిగా. నేను చెప్పాను, ఓ అవునా అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in.

రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ. We'll be right back.

0: ఇంటి ఖర్చులకి డబ్బులు ఇవ్వండి భర్త గారు.
1: ఇది రేషన్ కి 15,000, కూరగాయలకి 2,000.
0: మరి కరెంటు బిల్లుకు
1: 0 రూపాయలు ఎలా ఇస్తాను?
0: ఓహో మర్చిపోయా, ఇప్పుడు సోలార్ ప్యానెల్ పెట్టించాం కదా, దాంతో 4,000 రూపాయలు మిగిలాయి కదా, దాంతో షాపింగ్ చేద్దామా?
1: సరే.
2: పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
3: బ్రో ఆకలేస్తుంది, బిర్యానీ తిందామా?
0: ఎప్పుడు బిర్యానీ ఏం తింటాం, పదా హలీం తిందాం.
3: తిందాంలే గాని హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
0: హలీం ఎక్కడి నుంచో రావడం ఏంటి, మన హైదరాబాదే కదా.
3: కాదు, హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఎంత పాపులర్ అయింది.
0: ఓ అవునా?
3: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి.
0: సరే కానీ అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు?
3: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
0: జష్నే హైదరాబాదా, అదేంటి కొత్తగా?
3: ఒక్క హలీమే కాదు, ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికి చెప్పడానికి వచ్చేసింది
4: జష్నే హైదరాబాద్ at 2 p.m. only on FM Rainbow 101.9.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఎస్ఐఆర్ ప్రక్రియకు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఎలాంటి సంబంధం లేదని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. నిన్న జిల్లా కలెక్టర్లతో డిజిటలైజేషన్ పురోగతిపై సమీక్షించిన ఆయన ఆగస్టు 3లోగా ప్రక్రియను 100% పూర్తి చేయాలని ఆదేశించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 76%, గ్రామీణ ప్రాంతాల్లో 90% డిజిటలైజేషన్ పూర్తయిందని, 8 నియోజకవర్గాల్లో 100% పూర్తయిందని తెలిపారు. పరీక్షల్లో జరిగే అవకతవకలను అరికట్టడానికి కఠినమైన శిక్షలు, ఫాస్ట్ట్రాక్ కోర్టులను ప్రతిపాదిస్తూ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026ను లోక్సభ నిన్న ఆమోదించింది. ఈ బిల్లు పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యాక్ట్ 2024ను సవరించడానికి ఉద్దేశించబడింది. ఈ బిల్లు ప్రకారం దోషులుగా తేలిన వారికి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, 10 కోట్ల రూపాయల వరకు జరిమానాలు, ఆస్తులను జప్తు చేయడం వంటి కఠినమైన శిక్షలను ఇందులో పొందుపరిచారు. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు ఇవ్వాలన్న సుప్రీంకోర్టు తీర్పుపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు. ఈ తీర్పుతో ఖమ్మం జిల్లాలోని సీతమ్మసాగర్ ప్రాజెక్టుకు లైన్ క్లియర్ అయిందని తెలిపారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 2026-27 విద్యా సంవత్సరానికి డిగ్రీ ప్రవేశాల దరఖాస్తు గడువును 13వ తేదీ వరకు పొడిగించారు. తెలంగాణ ఎప్సెట్ 2026లో అర్హత సాధించిన విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఉపకులపతి అల్దాస్ జానయ్య సూచించారు. ఆసిఫాబాద్ జిల్లాలో నిన్నటి నుంచి భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తుండటంతో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు ఈరోజు సెలవు ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ హరిత ఉత్తర్వులు విడుదల చేశారు. హైదరాబాద్ నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. దీంతో లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వటం, ట్రాఫిక్ అంతరాయాలు, విద్యుత్, నీటి సరఫరాలో స్వల్ప అంతరాయాలు ఏర్పడవచ్చని హెచ్చరించింది. ఈరోజు ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. మానవ అక్రమ రవాణాపై అవగాహన పెంచడం, బాధితుల హక్కులను పరిరక్షించడం, ఈ నేరాన్ని అరికట్టేందుకు ప్రభుత్వాలు, ప్రజలను చైతన్యపరచడం ఈ దినోత్సవ ప్రధాన లక్ష్యం. ఐక్యరాజ్యసమితి 2014 నుంచి ప్రతి ఏడాది జూలై 30న ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 3 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: కాస్త వినండి, మీ ముఖ్యమైన పనుల మధ్య మరొక ముఖ్యమైన పనిని మర్చిపోకండి.
1: 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఏ పన్ను చెల్లింపుదారులైతే తమ ఆదాయ పన్ను రిటర్న్ ITR 1 లేదా ITR 2 ఫార్మాట్ లో దాఖలు చేయవలసి ఉందో వారు రిటర్న్లను దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31, 2026.
0: రిటర్న్ దాఖలు చేసే ముందు మీ AIS మరియు ఫార్మ్ 26AS లను జాగ్రత్తగా తనిఖీ చేసి మీ విదేశీ ఆదాయం లేదా విదేశీ ఆస్తులకు సంబంధించిన సరైన మరియు పూర్తి వివరాలను అందించండి.
1: మీ ఆదాయ పన్ను రిటర్న్ లో సరైన మరియు ఖచ్చితమైన సమాచారం నింపండి. అది క్విక్ రిఫండ్ లో సహాయపడుతుంది. సరైన రిటర్న్ అంటే సత్వర రిఫండ్.
0: ప్రతి పన్ను చెల్లింపుదారు ఒక జాతి నిర్మాత. ఆదాయ పన్ను విభాగం, భారత ప్రభుత్వం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమా సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 04023680333 లేదా 2368055 లో లేదా www.brao.ac.in లో పొందవచ్చు.

0: FM Rainbow 101.9 Musically yours.
1: LIC మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్, ఈ కేవైసీ.
3: LIC ప్రతి క్షణం మీకు తోడుగా.

0: ఏది మామా తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీ ప్లేస్కి పట్టుకొచ్చినావు.
1: వింటేజ్ బార్డ్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్తు ఉంటుంది.
0: అదేంది మామా నేను ఎప్పుడు వినలేదు.
1: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
0: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామా నీకు? ఇవన్నీ
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.

0: ईरानी चाय,
1: बन मस्का,
0: हैदराबादी बिरयानी,
1: टंग दी कबाब,
0: कुर्बानी का मीठा,
1: शहदूद मलाई,
0: हैदराबाद इज अ ग्रैंड बफे
1: एंड एवरी डिश हैज अ स्टोरी वेटिंग टू बी टोल्ड.
0: एग्जैक्टली, दैट्स व्हाई जश्न ए हैदराबाद इज योर आफ्टरनून ट्रीट
1: फ्रॉम 2 to 3 PM एवरी डे ऑन FM रेनबो 101.9.
0: इट्स नॉट जस्ट फूड,
1: इट्स कल्चर, हिस्ट्री एंड फ्लेवर रोल्ड इनटू वन.
0: जश्न ए हैदराबाद.
2: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమా సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.brao.ac.in లో పొందవచ్చు.

0: కాస్త వినండి, మీ ముఖ్యమైన పనుల మధ్య మరొక ముఖ్యమైన పనిని మర్చిపోకండి.
1: 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఏ పన్ను చెల్లింపుదారులైతే తమ ఆదాయ పన్ను రిటర్న్ ITR 1 లేదా ITR 2 ఫార్మాట్ లో దాఖలు చేయవలసి ఉందో వారు రిటర్న్లను దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31, 2026.
0: రిటర్న్ దాఖలు చేసే ముందు మీ AIS మరియు ఫార్మ్ 26AS లను జాగ్రత్తగా తనిఖీ చేసి మీ విదేశీ ఆదాయం లేదా విదేశీ ఆస్తులకు సంబంధించిన సరైన మరియు పూర్తి వివరాలను అందించండి.
1: మీ ఆదాయ పన్ను రిటర్న్ లో సరైన మరియు ఖచ్చితమైన సమాచారం నింపండి. అది క్విక్ రిఫండ్ లో సహాయపడుతుంది. సరైన రిటర్న్ అంటే సత్వర రిఫండ్.
0: ప్రతి పన్ను చెల్లింపుదారు ఒక జాతి నిర్మాత. ఆదాయ పన్ను విభాగం, భారత ప్రభుత్వం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: FM Rainbow 101.9 Musically yours.
1: Welcome back to FM Rainbow 101.9. This is Ajay Sri Vaishnavi, and we are officially have started the phone-in program, which is live on Hello Rainbow. So, ee roju mana phone-in topic chala simple and chala, you know, heart-touching. What was your last holiday? And ఆ హాలిడే నుంచి మీకు గుర్తుండిపోయే ఒక బ్యూటిఫుల్ మెమరీ ఏంటి? హాలిడేస్ అంటే జస్ట్ ట్రావెలింగ్ కాదు కదా. కొన్నిసార్లు ఫ్యామిలీతో స్పెండ్ చేసిన టైం, ఫ్రెండ్స్తో రోడ్ ట్రిప్, గ్రాండ్ పేరెంట్స్ ఇంట్లో సమ్మర్ వెకేషన్స్, లేకపోతే ఒక పీస్ఫుల్ సోలో డే కూడా మనకి లైఫ్ టైం మెమరీస్ క్రియేట్ చేస్తుంది. సో మీరు ఎక్కడికి వెళ్ళారు? ఆ ట్రిప్లో ఫన్నీయెస్ట్ మూమెంట్ ఏంటి? లేదా మీకు ఇప్పటికీ ఫేస్లో స్మైల్ తెప్పించే ఆ ఒక్క మెమరీ ఏంటి? పిక్ అప్ యువర్ ఫోన్స్ అండ్ షేర్ యువర్ holiday stories with us. And meeru call chesin numbers 0402323003030, 0402323482 and 0402970475. I am waiting for your call. Listen to this beautiful song meanwhile.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్

0: అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఒక మాట చెప్పనా, ఇప్పుడే వేసవి మొదలయ్యింది. పైగా 7,000 రూపాయల కరెంటు బిల్లు కూడా వస్తోంది. భార్య సోలార్ ప్యానెల్ పెట్టించమని చెబుతోంది. ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తుందని అంటుంది. నేను అడిగిన వాళ్ళందరికీ కరెంటు బిల్ 0 వస్తుంది. ఈసారి అయితే పెట్టించే తీరుతాను. కరెంటు ఉచితంగా దొరికితే ఎందుకు తీసుకోకూడదు? మీరు కూడా పెట్టించండి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

0: ఆశీర్వాద. అదేంటి కొత్తగా?
1: ఒక్క హలీమే కాదు, ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికీ చెప్పడానికి వచ్చేసింది జష్నే హైదరాబాద్ at 2 p.m. only on FM Rainbow 101.9.

0: బ్రో ఆకలేస్తుంది, బిర్యానీ తిందామా?
1: ఏ ఎప్పుడు బిర్యానీ ఏం తింటాం, పదా హలీం తిందాం.
0: తిందాంలే గాని హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
1: హలీం ఎక్కడి నుంచో రావడం ఏంటి, మన హైదరాబాదే కదా.
0: కాదు, హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఎంత పాపులర్ అయింది.
1: ఓ అవునా?
0: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి.
1: సరే కానీ అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు?
0: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్,
1: జష్నే హైదరాబాద్.

చేస్తా, బుర్రంతా శుభ్రం చేస్తా, జంతరు మంతరు చేసేస్తా, దెబ్బకు దయ్యం బదిలిస్తా, తరాల గర్వం.

0: FM Rainbow 101.9 Musically yours.
1: Welcome back to FM Rainbow 101.9. This is RJ Sri Vaishnavi and Manto Matlad and ఒక కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో,
2: గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీ వైష్ణవి మేడం గారు.
1: గుడ్ ఆఫ్టర్నూన్ సార్, మీ పేరు ఆయన ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: ఓం శాంతి, నమస్కారం అండి. నా పేరు పోలిశెట్టి మెహర్బాబా. ప్రస్తుతం అయితే జూబ్లీస్ రోడ్ నెంబర్ 92 టిటిడి తిరుమల తిరుపతి దేవస్థానం పక్కనే ఉన్నాయండి. ఇక్కడే ఎన్టీవీ కూడా ఉందండి, ఇక్కడే డైనోసార్ పార్క్ కూడా ఉందండి, పక్కనే కేవీఆర్ పార్క్ కూడా ఉందండి. ఇక్కడ చిన్నగా వర్షం పడుతుందండి. ఇక్కడ నేను మీతో మాట్లాడుతున్నానండి, కానీ మీ తెలివితేటలకు మా జోహార్లు అండి. నేను కూడా ఆజ్ఞ అవ్వాలని చాలా ఆశగా ఉంది మేడం.
1: తెలుస్తుందండి, మీరు చాలా అలవోకగా మాట్లాడేస్తున్నారు. టాపిక్ విన్నారా?
2: విన్నాను మేడం, విన్నాను మేడం. చిన్నప్పుడు కబుర్లు, చిన్నప్పుడు జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటేనే చిన్న వయసులోకి వెళ్ళిపోతున్నాను. అయితే అండి మేడం, స్కూల్ సెలవులు ఇచ్చినప్పుడు అండి, ఇప్పుడు కదండి, నాకైతే నేను జూనియర్ సిటిజన్ అండి. నా 63 నడుస్తున్నాయి మేడం. ఒకప్పుడు 55 ఇయర్స్ బ్యాక్ మేడం, రైలు ట్రైన్ అండ్ బొగ్గు ట్రైన్ నడిచేయండి.
1: అవునండి.
2: అంటే ఆ బొగ్గు ట్రైన్ నడిచేయండి. ఆ ట్రైన్ లో అండి మా మేనట్ల అంటే మా నాన్న చెల్లెలు గారి ఊర్లు వేసవకాలం సెలవుల్లో 10 రోజులు అలా టూర్ వేసేవాళ్ళు అండి. అక్కడ జామ తోటలు గట్ట ఉండేవి, జామ తోటలో ఆహ్లాదకరంగా ఉండేవండి. జామ పళ్ళు మంచిగా దూర దూర జామ పళ్ళు కోసుకుని తినేవాళ్ళమండి, చాలా ఎంజాయ్ చేసేవాళ్ళమండి. ఇంకా మొత్తం 40 రోజులు సెలవు ఉండేదండి స్కూలు. అయితే మిగతా 30 రోజులు కూడా ఊర్లో అండి, గోదావరి స్నానాలు, కబాడీలు, బూటుగళ్ళలో, గోలికాయ ఆటలు, బంతి ఆటలు, బొంగరాల ఆటలన్నీ ఆడుతూ ఉండేవాళ్ళమండి. ఇంకా మా చేలు, మా పొలం ఉందని మా పొలంలోకి వెళ్ళి, అప్పుడు అయితే వేసవకాలం కదండి, మామిడికాయలు చేదనండి, చెట్టెక్కి మామిడికాయలు కోసుకుని ఉప్పు కారం పట్టుకుని వెళ్ళి ఉప్పు కారం నంచుకుని తినేవాళ్ళమండి, కూర్చుకునేండి. చాలా సరదాగా ఉండేదండి.
1: అవునండి, మీరు చెప్తుంటారు. అవునండి,
2: అప్పుడు ఇప్పుడు రావాలంటే చాలా కష్టమండి.
1: అవునండి, నిజమే.
2: ఈ తెలివితేటలకు మా జోహార్లు అండి. నేను కూడా ఆజ్ఞ అవ్వాలని చాలా ఆశగా ఉన్నాను మేడం, ఏం చేయాలి మేడం?
1: అవునండి, ట్రై చేయండి, పర్లేదు, తప్పకుండా అవుతారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ సార్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. దట్ వాజ్ మెహర్ బాబా గారు అండ్ హిస్ మెమరీస్. అండ్ మీరు కూడా మీ మెమరీస్ మాతో షేర్ చేసుకోవాలనుకుంటే 0402323003, 0402323484 అండ్ 0402970417 అండ్ ఐ విల్ బి వెయిటింగ్. కీప్ కాలింగ్.
3: हाँ यार, सौदा सौदा.
4: ओहो,
5: दोनों डील कर सील,
3: टाइट, टाइट, वेरी टाइट.

0: FM Rainbow 101.9.
1: Welcome back to FM Rainbow 101.9. This is RJ Sri Vaishnavi and Manto Matladanki ok caller ready ga unnaru line lo teeskundam. Hello.
2: Hello.
1: నమస్తే సార్, మీ పేరు అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నమస్కారం అమ్మా, వైష్ణవి దేవి తల్లి, రక్షించమ్మా, కరుణించమ్మా, నేను పోలేదు ప్రభాకర్ రావునమ్మా.
1: సార్ నమస్తే సార్,
2: నవీన్ సార్ అలా అంటుంటాను.
1: అవును అవును సార్ తెలుసు.
2: అయితే మీరు చెప్పింది నేను తప్పుగా విన్నానా, లేకపోతే లిజనర్ ఒక ఆయన ఇప్పుడు మెహర్ బాబా గారు చెప్పింది కరెక్ట్ ఏది నాకు డిసైడ్?
1: లేదు లేదండి, ఆయన కొంచెం తప్పుగా విన్నారు. క్వశ్చన్ ఏంటంటే, మీరు వెళ్ళిన లాస్ట్ హాలిడే ఎక్కడికి? అండ్
2: అది లాస్ట్ వీక్ అది కూడా అన్నారు, ఇయర్ మొత్తం కూడా అనకుండా లాస్ట్ వీక్ హాలిడే అప్పుడు
1: కాదండి,
2: ఫ్యామిలీతో గానీ లేకపోతే మన వాళ్ళతో గానీ ఎక్కడికి వెళ్ళారు చెప్పండి అన్నారు, అంతేనా?
1: లేదండి లేదండి, మీరు లాస్ట్ వెకేషన్ ఎక్కడికి వెళ్ళారు, లాస్ట్ ట్రిప్ ఫ్యామిలీతో?
2: లాస్ట్ వెకేషన్
1: అవునండి, చెప్పండి.
2: మరి ఆయన మెహర్ బాబా గారు వేరే చెప్పారు, అందుకని నేను నాకు క్లియర్ చేసుకుందామని అడిగాను, అంతే.
1: అవునవును, చెప్పండి చెప్పండి.
2: అయితే అమ్మా, లాస్ట్ వెకేషన్ అంటే మేము ఈ ఏది మన చిక్మంగళూరు అని ఉంది బెంగళూరు దగ్గర.
1: అవునండి అవునండి, చాలా బ్యూటిఫుల్ ప్లేస్.
2: అబ్బా వెళ్ళారా?
1: లేదండి, వెళ్ళాలనుకుంటున్నాను.
2: తప్పకుండా, అప్పుడు ఇదే సీజన్ అనమాట, ఈ సీజన్ లోనే చూడాలి, ఇంకా అక్టోబర్ వరకు అనమాట. బ్యూటిఫుల్ అనమాట, ఇంతవరకు నేను ఎక్కడ చూడలే అంత దీనిగా.
1: అవునండి,
2: అసలు గాలి ఇంత విపరీతమైన గాలి, మనం మంచు మంచులం అంటే ఆ మేఘాలు ఉంటాయి చూడండి.
1: అవునవును,
2: ఆ మేఘాల మధ్యలో మనం ఉన్నట్టుగా ఉంటుంది అనమాట, మన మించి వెళ్ళిపోతుంటాయి.
1: ఓకే,
2: చాలా బాగా అనిపించింది, మా మనవలతోనే వెళ్ళాను.
1: ఓకే అండి,
2: చాలా అద్భుతంగా అనిపించింది, జీవితంలో మళ్ళీ ఇంకోసారి చూడాలి అని అన్నట్టుగా ఉందా. అక్కడ ఇంకొక టెంపుల్ కూడా ఒకటి ఉందమ్మా.
1: ఓకే అండి,
2: కింద మంది ఆయన ఏది చెన్నకేశ్వరం టెంపుల్ అండర్ గ్రౌండ్ లో ఉంటుంది, అది కూడా పక్కనే దర్గా దాంట్లో లోపలే.
1: ఓకే,
2: చాలా అద్భుతంగా అండర్ గ్రౌండ్, మొత్తం కొండ కింద అనమాట.
1: అవునండి,
2: కొండ ఉంటుంది కింద, మనకి మనకి ఈ గనులు అవి ఎలా ఉంటాయి లోపల ఆ మాదిరిగా ఉంటుంది.
1: అదే అదే,
2: చాలా అద్భుతంగా అనిపించింది, మీరు కూడా ఒకసారి విజిట్ చేస్తే బాగుంటుందని నాకు
1: తప్పకుండా.
2: ప్రభాకర్ రావు నమస్కారం.
1: తప్పకుండా సార్, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్.

సో దాట్ వాజ్ సజెషన్ ఫ్రమ్ ప్రభాకర్ రావు గారు. అండ్ మీరు కూడా ఏమైనా సజెషన్స్ ఉంటే, మీ లాస్ట్ వెకేషన్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో షేర్ చేసుకోవాలనుకుంటే, యూ కెన్ కాల్ అస్ ఆన్ నెంబర్స్ 0402323200, 0402323482 1 అండ్ 0402970475.

0: వెల్కమ్ బ్యాక్ టు ఎఫ్ఎం రెయిన్బో 101.9. దిస్ ఇస్ ఆర్జే శ్రీ వైష్ణవి అండ్ మనతో మాట్లాడడానికి ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు. హలో
1: హలో
0: హలో, నమస్తే సార్. మీ పేరు అండ్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? బాగున్నానండి. మీరు బాగున్నారా?
1: చాలా బాగున్నానమ్మా. టాపిక్ బాగుంది. అయితే 1978-79 మధ్యనమ్మా
0: ఓకే
1: బాంబే పోయినామమ్మా. అయితే ఇప్పుడు ఏమైందంటే, ఇప్పుడు మినార్ ఎక్స్ప్రెస్ అని స్టార్ట్ చేశాను ఫస్ట్ డే అనమాట. అది సూపర్ ఫాస్ట్ అనమాట. మామూలుగా బాంబే పోయినట్టు ఒకటే ట్రైన్ ఉంది, 18-20 గంటలు పట్టేది అనమాట. 13 అవర్స్ వెళ్ళిపోయేది అనమాట. ఆ ట్రైన్ లో మొత్తం మేము 20 మంది పోయాం అనమాట. అక్కడ పోయిన తర్వాత శాంతాపూరి ఎయిర్పోర్ట్ నుంచి ఒక 10-15 కిలోమీటర్ తర్వాత

0: వజ్రేశ్వరం అని ఉందమ్మా,
1: ఓకే
0: ఆ శివాలయం అన్నమాట.
1: ఆహా
0: చాలా బాగుంటుంది గుడి. అక్కడ మూడు గుండాలు ఉంటాయమ్మా, ఒక్క గుండంలో నీళ్లు కొద్దిగా వేడి ఉంటాయన్నమాట. దాని పక్కకు ఉంటుంది కొంచెం ఇంకొద్ది వేడి ఉంటుంది అనమాట. దాని తర్వాత ఇంకోటి ఉంటుంది దాని పక్కకి ఉంటుంది, అండ చాలా వేడి ఉంటుంది అమ్మా. అది డైరెక్ట్ మనం అందరూ ఆ గుండంలో మనం స్నానం చేయడం, మనం అంత వేడి ఉంటాయి అనమాట. ఇందులోకి వెళ్ళి అందరూ అందరికి వెళ్ళి అట్లా పోనికి వస్తుంది అనమాట.
1: ఓకే నైస్ నైస్.
0: స్నానం చేసేసి బయట కూర్చుంటే చెంపలు కారిపోతున్నా అంత అంత వెళ్ళిందమ్మా. అది ఎందుకోసం అయింది ఎట్లా ఎవరు కనిపించలేరు పోయిందంటే, అంత వేడి ఎందుకు ఉంటుంది అంటే తెలియలేదంటే.
1: ఓకే
0: చాలా బాగుంటుందమ్మా అది. ఒక సాంగ్ చేస్తారా మేడం?
1: చెప్పండి సార్.
0: బాబీ మూవీలో హమ్ తుమ్ ఏక్ కమ్రే మే బంధు అనే సాంగ్ ఉంది అమ్మా, అది బాగుంటుంది.
1: ష్యూర్ సార్, నేను పక్క ప్లే చేయడం ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్.
2: కాస్త వినండి, మీ ముఖ్యమైన పనుల మధ్య మరొక ముఖ్యమైన పనిని మర్చిపోకండి.
3: 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఏ పన్ను చెల్లింపుదారులైతే తమ ఆదాయ పన్ను రిటర్న్ ITR 1 లేదా ITR 2 ఫార్మాట్ లో దాఖలు చేయవలసి ఉందో వారు రిటర్న్లను దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31, 2026.
2: రిటర్న్ దాఖలు చేసే ముందు మీ AIS మరియు ఫార్మ్ 26AS లను జాగ్రత్తగా తనిఖీ చేసి మీ విదేశీ ఆదాయం లేదా విదేశీ ఆస్తులకు సంబంధించిన సరైన మరియు పూర్తి వివరాలను అందించండి.
3: మీ ఆదాయ పన్ను రిటర్న్ లో సరైన మరియు ఖచ్చితమైన సమాచారం నింపండి. అది క్విక్ రిఫండ్ లో సహాయపడుతుంది. సరైన రిటర్న్ అంటే సత్వర రిఫండ్.
2: ప్రతి పన్ను చెల్లింపుదారు ఒక జాతి నిర్మాత. ఆదాయ పన్ను విభాగం, భారత ప్రభుత్వం.

0: కాస్త వినండి, మీ ముఖ్యమైన పనుల మధ్య మరొక ముఖ్యమైన పనిని మర్చిపోకండి.
1: 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఏ పన్ను చెల్లింపుదారులైతే తమ ఆదాయ పన్ను రిటర్న్ ITR 1 లేదా ITR 2 ఫార్మాట్ లో దాఖలు చేయవలసి ఉందో వారు రిటర్న్లను దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31, 2026.
0: రిటర్న్ దాఖలు చేసే ముందు మీ AIS మరియు ఫార్మ్ 26AS లను జాగ్రత్తగా తనిఖీ చేసి మీ విదేశీ ఆదాయం లేదా విదేశీ ఆస్తులకు సంబంధించిన సరైన మరియు పూర్తి వివరాలను అందించండి.
1: మీ ఆదాయ పన్ను రిటర్న్ లో సరైన మరియు ఖచ్చితమైన సమాచారం నింపండి. అది క్విక్ రిఫండ్ లో సహాయపడుతుంది. సరైన రిటర్న్ అంటే సత్వర రిఫండ్.
0: ప్రతి పన్ను చెల్లింపుదారు ఒక జాతి నిర్మాత. ఆదాయ పన్ను విభాగం, భారత ప్రభుత్వం.

0: FM Rainbow 101.9.
1: You are listening to Akashwani FM Rainbow 101.9. This is RJ Sri Vaishnavi and Manto Matladan Kinko Caller Bet. Ready ga unnaru? Hello?
2: Hari Om.
1: Namaste sir. Mee peru and ekkada nunchi matladutunnaru?
2: Sri Vaishnavi garu, naa peru Vilas Penurkar, Nallakunta, Bhagyanagaram nunchi matladutunnanandi.
1: Nice andi. Topic vinnara?
2: Avunandi.
1: Cheppandi.
2: లాస్ట్ వెకేషన్ నేను ఎక్కడ వెళ్ళానంటే కదలి వనం,
1: అంటే
2: దానికి కదలి వనం కూడా అంటారు. ఇది శ్రీశైలం దగ్గర ఉంటుంది. శ్రీశైలం నుంచి ఒక 12 కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళాలి.
1: ఆ
2: మార్గం అంతా నిర్మనుష్యంగా ఉంటుంది. ఆ 12 కిలోమీటర్స్ అయిన తర్వాత అక్కడ ఒక గుఫ వస్తుంది. ఆ గుఫలో మన శ్రీపాద శ్రీవల్లభ స్వామి గారు తపస్సు చేశారు. అయితే ఆ గుఫకి చాలా చాలా మహత్వం ఉంది. అయితే లాస్ట్ వెకేషన్ లో అక్కడ వెళ్ళటం జరిగింది. మేము 50 మంది అక్కడ వెళ్ళాము. అక్కడ మీకు ఏమి దొరకదు. మీకు ఏం దొరుకుతుందంటే నీళ్లు ఉంటాయి, తర్వాత గాలి ఉంటుంది, తర్వాత సన్లైట్. ఇంకా ఏమి అక్కడ దొరకదు మీకు. మీకు ఏం కావాలో అది అంతా మీరు తీసుకొని వెళ్ళాల్సిందే. అయితే అది ఆ గుఫ ఎలా ఉంటుందంటే ముఖ్య మార్గం నుంచి ఒక 100 మీటర్స్ కింద వెళ్ళాలి. అక్కడ ఆటోమేటిక్ గా ఇట్లా మెట్లు తయారైపోయినాయి. ఆ మెట్లు దిగి వెళ్తే కింద పెద్ద గుఫ ఉంటుంది. అక్కడ మేము ఈ దత్తాత్రేయ స్వామి సంబంధించిన గురు చరిత్రం అని ఒక గ్రంథం ఉంటుంది. ఆ గ్రంథాన్ని 3 రోజుల్లో పారాయణం చేశాము.
1: నైస్ అండి.
2: ఆ అనుభవం ఎలా ఉంటుందంటే ఒకటి ఏమిటంటే మేము గ్రూప్ లో వెళ్ళాము. తర్వాత అక్కడ అంటే మీకు వేరే విషయం ఏమీ లేదు, మీరు అంత ఆధ్యాత్మికంగా ఆ వాతావరణంలో ఉంటారు కాబట్టి మీ మనసు కూడా, అంటే ఇది ఎంత లాభం పొందుతుంది అంటే ఎవరైతే డయాబెటీస్ తో సఫర్ అవుతున్నారో వాళ్ళ డయాబెటీస్ నార్మల్ అయిపోతుంది, ఎవరైతే బీపీతో సఫర్ అవుతున్నారో వాళ్ళ బీపీ కూడా నార్మల్ అయిపోతుంది. తర్వాత అక్కడ నీళ్లు, మంచి నీళ్లు ఎక్కడ ఎట్లా దొరుకుతాయి అంటే ఎక్కడి నుంచి అయితే మెట్లు కింద దిగుతామో అక్కడే ఒక ఎక్కడి నుంచో నీళ్లు వస్తూ ఉంటాయి, చల్లటి నీళ్లు వస్తాయి. అక్కడ కింద గుంటలాగా అయిపోయింది, అక్కడ నీళ్లు జమ అవుతూనే ఉంటాయి. మేము అనుకున్నాము ఈ

0: నీళ్లు మనకు ఏం సరిపోతాయి, 50 మంది ఉన్నాము, కానీ 50 మందికి కూడా ఆ నీళ్లు స్నానానికి, బట్టలు ఉతకడానికి, వంట చేయడానికి సరిపోయింది అంత.
1: చాలా ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్, థ్యాంక్ యూ. అన్ఫార్చునేట్లీ మా దగ్గర కొంచెం టైం అవైలబుల్ ఉంది అండ్ చాలా మంచి థింగ్ చెప్పారు మాకు, డెఫినెట్లీ వేరే లిజనర్స్కి హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్.
0: పర్వాలేదు, మీరు నాకు సమయం ఇచ్చారు, కృతజ్ఞతలు.
1: థ్యాంక్ యూ సార్. ఎస్, సో మీరు కూడా మీ లాస్ట్ వెకేషన్ గురించి షేర్ చేసుకోవాలనుకుంటే కాల్ చేయాల్సిన నెంబర్స్ 0402323003, 0402323482 అండ్ 0402970415. లిసన్ టు దిస్ బ్యూటిఫుల్ సాంగ్.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 700

0: 250కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్కును తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
2: బిఏఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
3: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
4: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

You're listening to Akashvani FM Rainbow 101.9. This is RJ Sri Vaishnavi. So the time in the studio clock is 2 o'clock and చూస్తూనే అలా టైం అయిపోయింది. అండ్ ఇవాళ ఎన్నో కబుర్లు చెప్పుకున్నాం, చాలా ఇంట్రెస్టింగ్ హ్యాక్స్ కూడా మీతో షేర్ చేసుకున్నాను. అండ్ జస్ట్ని హైదరాబాద్ స్టార్ట్ అవ్వబోతుంది అండ్ రాజేష్ గారు రెడీగా ఉన్నారు మీతో ఎన్నో మంచి ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ షేర్ చేసుకోవడానికి. అండ్ వైషు బాయ్ బాయ్ చెప్పే టైం వచ్చేసింది. అండ్ స్టే ట్యూన్ టు ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: FM Rainbow 101.9 Musically yours.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరు చేస్తారు జష్ని హైదరాబాద్ లోకి మీ రాజేష్తో. తెలంగాణలో అలాగే హైదరాబాద్ లో బాగా ఫేమస్ అయిన మరో వంటకం మలిజా గురించి ఈరోజు మనము జష్ని హైదరాబాద్ లో మాట్లాడుకోబోతున్నాం. ఈ వంటకం చాలా పాత అని చెప్పొచ్చు. ఈ మలిజా మరి రెండు రకాలుగా కూడా చేస్తారు. సో ఆ మలిజా గురించి రోజు మనం మాట్లాడుకోబోతున్నాం, ముక్కల మలిజా, పొడి మలిజా అని. అయితే ఇవి రెండు ఒకే పదార్థాలతో తయారు చేసినప్పటికీ కొంచెం రుచిలో తేడా ఉంటుంది. ఇందులో మళ్ళీ రెండు రకాలుగా తయారు చేస్తారు, రెండు రకాల పదార్థాలని యూజ్ చేస్తారన్నమాట. సో అది పొడి మలిజా, ముక్కల మలిజా. సో పొడి మలిజా అంటే చపాతీని పొడిలాగా చేసేస్తారు. అయితే మలిజా అంటే అదే చపాతీని ముక్కలు ముక్కలుగా చేసి మనలో ఇంగ్రీడియంట్స్ వేసి లడ్డూలలాగా తయారు చేస్తారు. అందులో ఇంగ్రీడియంట్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలుపుతారు. ఈ పొడి మలిజాలు, తడి మలి ముక్కల మలిజాలు రెండు వేరువేరుగా ఉంటాయి. సో ఆ మలిజా కథ ఏంటి, ఆ మలిజా మనకు శరీరానికి ఏ విధంగా మేలు చేస్తుంది, ఇవన్నీ ఈరోజు మనం మాట్లాడుకుందాం. జస్ని హైదరాబాద్లో మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: గతంలో హుకుమ్ సింగ్ ని ఇంటి వాళ్ళు కుడుకుడు దాస్ అని పిలిచేవారు. ఎందుకంటే లైట్ ఫ్యాన్ ఆన్ చేసి ఉంటే చూసి అందరిపై అరిచేవారు.
1: అరే రాము, ఈ ఫ్యాన్ ఎందుకు తిరుగుతుంది? ఏంటి, కరెంట్ బిల్ ని బాబు కడతాడా?
0: కానీ ఇప్పుడు అందరూ ప్యారెలాల్ అని పిలుస్తారు. ఎందుకంటే ఆయన సోలార్ ప్యానెల్ పెట్టించినప్పటి నుండి మీటర్లో సూది ఇంకా హుకుమ్ సింగ్ ప్రశాంతంగా పడుకుంటారు. పిఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం జస్నీ హైదరాబాద్. జస్నీ హైదరాబాద్ లో తెలంగాణ ఫేమస్ మలీజా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో ఇందులో రెండు రకాల మలీజాలు చేస్తారు అని అన్నాము. అంటే ఇందులో కలిపే ఇంగ్రీడియంట్స్ వేరువేరుగా ఉంటాయి. ముఖ్యంగా మనకి ముహర్రం సమయంలో చేసే మలీజా గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇందులో చక్కెర, సోంపు, నెయ్యి, పాలు, రొట్టె ముక్కలతో చేసే మలీజా ఇది. ఇది శరీరానికి చలువ చేస్తుంది. అంతేకాదు ముహర్రం పండుగ సమయంలో దీన్ని పీర్లకు సమర్పించే ఆనవాయితీ మన తెలంగాణ ప్రాంతంలో ఉంది. సో ఇది ఏం చేస్తారంటే, ఫస్ట్ రొట్టెను చిన్న చిన్న ముక్కలుగా చేసేసి పేనం పెట్టేసి దాంట్లో నెయ్యి వేస్తారు. నెయ్యి వేసి మరి ఈ రొట్టె ముక్కలను అన్నింటినీ కూడా అందులో వేసి కాసేపు వేడయ్యేదాకా అట్లా ఉంచుతారు. ఉంచిన తర్వాత అందులో టైంను బట్టి కొందరు సోంపును పొడి చేయి వేసి వేయడం కానీ, లేదా డైరెక్ట్ సోప్ను అందులో వేసేయడం కానీ, అలాగే అందులో కలిపి చక్కెర పొడిని, చక్కెరను కూడా కొందరు పొడి చేసి వేస్తారు. టైం లేకపోతే డైరెక్ట్ చక్కెర వేసేస్తారు. సో ఇదంతా అందులో వేసేసి కలిపేస్తారు. కలిపేసిన తర్వాత రుచి కోసం కొందరు డ్రై ఫ్రూట్స్ను కూడా అందులో కొన్ని కలిపే అవకాశం కూడా ఉంటుంది. అంటే కొంచెం రుచి వేరుగా ఉంటుంది. కానీ ఈ మూడు ఏదైతే చక్కెర, సోంపు, తర్వాత నెయ్యి, పాలు, ఈ నాలుగు ఐటమ్స్, తర్వాత రొట్టె ముక్కలు, ఐదు ఐటమ్స్ మాత్రం మామూలుగానే ఉంటాయి. ఇంకా రుచి కావాలి అని అనుకుంటే దాంట్లో ఇంకొన్ని కిస్మిస్ అట్లాంటివి కూడా కలిపేసుకొని, అవన్నీ కూడా మొత్తం కలిపేసి కొంచెం చల్లారిన తర్వాత వాటిని లడ్డూలా కడతారు. లడ్డూలా కట్టేసి మరి నెక్స్ట్ డే వరకు కూడా అవి పాడవకుండా ఉంటాయి. సో దాని అలా అందరూ తినే ప్రయత్నం చేస్తారు. సో వేడిగా ఉన్నప్పుడు కాకుండా ఇవి కొంచెం చల్లారిన తర్వాత తినడమే బాగుంటుందన్నమాట ఈ ఉండలు. లేదు దీన్ని పాయసంలాగా చేస్తారు, దీన్నే మళ్ళీ అది వేడిగా ఉన్నప్పుడు తినే ప్రయత్నం చేయాలి. అంటే రొట్టెల్ని కంప్లీట్గా గ్రైండింగ్ చేస్తారనమాట. ఆ రొట్టెల్ని ముక్కల్లాగా కాకుండా గ్రైండింగ్ చేసేసి అది ఆ పేనం మీద సేమ్ ఇలాగే నెయ్యి వేసి మొత్తం అందులో కలిపేస్తారు. ఆ పొడిని కలిపేసిన తర్వాత అందులో ఈ సోంపు పొడి, తర్వాత చక్కెర పొడి ఇది అందులో వేసేస్తారు. అందులో ఇలాచీల పొడి కూడా మర్చిపోయాను, అక్కడ కానీ ఇందులో కానీ ఇలాచి పొడి వేస్తారు. సో ఇష్టాన్ని బట్టి డ్రై ఫ్రూట్స్ను కూడా పొడి చేసి అందులో వేసేసి కలిపేసి దాంట్లో పాలు పోస్తారు. పాలు పోసి లైట్గా పాయసంలాగా చేసుకొని కూడా తింటారు. సో ఇది ఎండాకాలంలో, తర్వాత శరీరంలో వేడి తగ్గడానికి, తర్వాత కొన్ని పోషక పదార్థాలు అందడంతో పాటు జీర్ణక్రియ సజావుగా జరగడానికి కూడా ఇది హెల్ప్ చేస్తుంది. సో ఇది ఒక రకమైన మలీజా. మరొక రకమైన మలీజా గురించి కూడా మనం తెలుసుకుందాం. సో వింటూనే ఉండండి ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ 7 ఆగస్టు. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 04023680333 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం జస్నీ హైదరాబాద్. తెలంగాణ ఫేమస్ మలీజా గురించి మనం మాట్లాడుకుంటున్నాము. మలీజా, పొడి మలీజా గురించి ఇప్పుడు ప్రత్యేకంగా మాట్లాడుకుందాం. అయితే ఇంతకుముందు మనం ముక్కల మలీజాలో మరి సోంపుని యూజ్ చేసాం, చక్కెర యూజ్ చేసాం, ఇది చలవ చేస్తుంది అన్నాం. సో ఇక్కడ

ఈ పొడి మలీజా, ముఖ్యంగా ఈ పొడి మలీజాలో ఇందులో రొట్టెల్ని పొడి చేస్తారు, తర్వాత డ్రై ఫ్రూట్స్ని పొడి చేస్తారు, అలాగే దీంట్లో చక్కెర బదులు బెల్లం యూజ్ చేస్తారు. సో బెల్లం మనకి శరీరానికి ఐరన్ అందించడంతో పాటు వేడి చేసే స్వభావం కూడా ఉంటుంది. మనం బెల్లం తినాల్సిందని కన్నా కొంచెం ఎక్కువ తిన్నామంటే మన శరీరంలో వేడి వచ్చేస్తుంది. అందుకే దీన్ని పొడి మలిజాలో మరి బెల్లం కలిపే ప్రయత్నం చేస్తారు. సో అలా చేయడం రుచిలో కూడా తేడా ఉంటుంది, మరి చక్కెర బెల్లం ఉంటుంది కదా. మరి దీన్ని ఎలా తయారు చేస్తారు అని అంటే, రొట్టెలను తీసుకొని వాటిని కంప్లీట్గా పొడి చేసేస్తారు. పెనంలో నెయ్యి, సేమ్ దానిలాగే నెయ్యి వేసేసి మరి ఈ పొడిని మొత్తం అందులో వేసి కలపడం లాంటివి చేస్తుంటారు. సో ఆ కలిపినప్పుడే వేడిగా ఉన్న టైంలోనే ఇందులో బెల్లం పొడి, తర్వాత యాలకుల పొడి, తర్వాత డ్రై ఫ్రూట్స్ను కూడా చాలా చిన్న తురుములాగా చేయడం కానీ లేకపోతే వాటిని కూడా పొడి చేయడం లాంటివి కానీ చేస్తారన్నమాట. సో కాజు, కిస్మిస్, బాదం ఇట్లాంటివన్నీ కూడా పొడి చేసి పెట్టుకుంటారు. సో ఈ వేడిగా ఉన్నప్పుడే మరి ఆ చక్కెర పొడి కలిపి బెల్లం పొడి కలిపినప్పుడే మరి ఇవి కూడా అందులో వేసేసి కలిపేస్తారు. కలిపిన తర్వాత మరి అది రెండు రకాలుగా, దీన్ని కూడా ఉండలుగా చేసుకోవచ్చు లేదా పాయసంలాగా తినొచ్చు. సో ఉండల్లాగా చేసుకోవాలంటే దాంట్లో కొంచెం పాలు తక్కువ పోయాల్సి ఉంటుంది. సో పాయసంలాగా తినాలంటే అది పొయ్యి మీద నుంచి కింద దించిన తర్వాత మరి పాలు ఎక్కువ పోస్తే పాయసంలాగా అవుతుంది, తర్వాత తక్కువ పోస్తే అది గట్టిగా తయారైపోతుంది. ఆ గట్టిగా తయారైన దాన్ని మరి చేతులకు ఘీ నెయ్యి రాసుకొని వాటన్నిటినీ ఉండల్లాగా కట్టుకొని తినొచ్చు అన్నమాట. సో ఇది పొడి మలీజా. తడి మలీజా, ముక్కల మలీజా గురించి మనం ముందు తెలుసుకున్నాం, పొడి మలీజా ఇది. సో రెండింటిని కూడా మనం ఏంటంటే ముక్కల్లాగా చేసుకుంటే ఒకలాగా తినొచ్చు, పొడి చేసి చేస్తే ఒకలాగా తినొచ్చు, కానీ ఖచ్చితంగా రుచిలో మాత్రం మనకు తేడా కనిపిస్తుంది పొడి మలీజాకి అండ్ ముక్కల మలీజాకి. సో ఇది మరి రెండు రకాల మలీజా. సో దీంట్లో ఒక్కొక్క పోషకాహారం పదార్థాలు మరి దాన్ని కలుపుకునే దాన్ని బట్టి ఉంటుంది. మనకి ఇంకా ఎక్కువ శరీరానికి పోషక పదార్థాలు అందాలంటే ఇంకా ఎక్కువ డ్రై ఫ్రూట్స్ని వాడటం, లేదా మనకు తొందరగా కావాలి, మనకు అందుబాటులో ఉన్నాయంటే మరి సింపుల్గా రెండు మూడు ఇంగ్రీడియంట్స్ని కలిపేసి తయారు చేసుకోవచ్చు. సో అది ఏమేం ఫ్రూట్స్ కలిపితే, ఏమేం డ్రై ఫ్రూట్స్ కలిపితే ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి, సో కలపకపోతే ఏంటి అనేది నెక్స్ట్ మనం మాట్లాడుకుందాం. మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: when the drums beat at Bonalu, when the verses of Dasarathi echo. When the screen lights up with Telangana cinema, the soul of our state speaks. And every evening from 8 to 9, FM Rainbow 101.9 speaks Telangana. This is Telanganam, your dedicated hour for Telangana's history, art, culture, literature and tourism. Celebrate the land, celebrate the people and celebrate the pride. Telanganam, where Telangana lives on radio.
1: जूता है जापानी ये पटलून इंग्लिस्तानी सर पे लाल टोपी रूसी फिर भी दिल है हिंदुस्तानी
2: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన BIS మార్కును తప్పనిసరి చేసింది మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి BIS నాణ్యతకు నమ్మకానికి హామీ
3: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.

0: அதிரு போனாதி பார்ட்டி
1: பார்ட்டி
0: பார்ட்டி
1: பார்ட்டி.
2: కాస్త వినండి, మీ ముఖ్యమైన పనుల మధ్య మరొక ముఖ్యమైన పనిని మర్చిపోకండి.
3: 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఏ పన్ను చెల్లింపుదారులైతే తమ ఆదాయ పన్ను రిటర్న్ ITR 1 లేదా ITR 2 ఫార్మాట్ లో దాఖలు చేయవలసి ఉందో వారు రిటర్న్లను దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31, 2026.
2: రిటర్న్ దాఖలు చేసే ముందు మీ AIS మరియు ఫార్మ్ 26AS లను జాగ్రత్తగా తనిఖీ చేసి మీ విదేశీ ఆదాయం లేదా విదేశీ ఆస్తులకు సంబంధించిన సరైన మరియు పూర్తి వివరాలను అందించండి.
3: మీ ఆదాయ పన్ను రిటర్న్ లో సరైన మరియు ఖచ్చితమైన సమాచారం నింపండి. అది క్విక్ రిఫండ్ లో సహాయపడుతుంది. సరైన రిటర్న్ అంటే సత్వర రిఫండ్.
2: ప్రతి పన్ను చెల్లింపుదారు ఒక జాతి నిర్మాత. ఆదాయ పన్ను విభాగం, భారత ప్రభుత్వం.
4: మీరు వింటున్నారు ఆకాశవాణి జస్నీ హైదరాబాద్. సో ఈ రెండు రకాల మలీజా వాటిలో ఉపయోగించే పదార్థాల వల్ల ఉపయోగాలు అనంటే, ఈ సోంప్ అనేది మనకి డైజెషన్ పవర్ని పెంచుతుంది. తర్వాత ఈ కాంబినేషన్ సోంపు, చక్కెర అండ్ గోధుమ రొట్టెల ముక్కలు, తర్వాత యాలకుల పొడి. యాలకులు కూడా మనకు కూల్ చేస్తాయి, అంటే శరీరాన్ని కూల్ చేసే స్వభావం యాలకులకు ఉంటుంది. కాబట్టి ఆ యాలకుల పొడి కూడా ఇందులో కలుపుతారు. తర్వాత వచ్చేసి మరి పొడి మలీజా, ఈ ముక్కల మలీజా కాకుండా పొడి మలీజా ఉంది కదా, మరి ఇందులో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కలపడం, అందులో చపాతి ముక్కల పొడి, తర్వాత బెల్లం పొడి, నెయ్యి, డ్రై ఫ్రూట్స్. డ్రై ఫ్రూట్స్ కూడా మనం ఎన్ని రకాల డ్రై ఫ్రూట్స్ వాడితే అన్ని రకాల పోషక విలువలు ఆ లడ్డూలో వస్తాయి పొడిది, లేదా పాయసంలో కూడా దాన్ని తినొచ్చు. సో ఇది ఎవరెవరికి మరి వాళ్ళ అందుబాటును బట్టి, డబ్బులున్న దాన్ని బట్టి, తర్వాత వాళ్ళకు అందుబాటులో ఉన్న ఆహార పదార్థాలను బట్టి వాళ్ళు తయారు చేసుకోవచ్చు. సో ఇవన్నీ కలపలేకపోయినా కూడా మెయిన్ అందులో మనకు ఉపయోగించే ఇంగ్రీడియంట్స్ ఏంటి అని అంటే, మరి ముక్కల మలీజాలో చక్కెర, సోంపు పొడి, పాలు, గోధుమ ముక్కలు, గోధుమ రొట్టె ముక్కలు అన్నమాట ఇవి. సో దీన్ని నెయ్యిలో వేసి ఇదంతా ప్రాసెస్ అంతా సేమ్ ఉంటుంది. మరి ఇందులో ఇంకేమైనా కావాలనుకుంటే పొడి వేసుకోవాల్సి ఉంటుంది. మనం ఇందులోనూ కూడా ఒకటే మెయిన్, ఇందులో దాంట్లో చక్కెర పొడి వేస్తారు, మరి పొడి మలీజాలో బెల్లం పొడి వేస్తారు. సో మరి ఎవరికి ఏ ఆహార పదార్థాలు దాంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ అందుబాటులో ఉంటే వాటితో అట్లా చేసుకోవచ్చు. కానీ ఇలా ఇదంతా కాకపోయినా కూడా మరి ఫాస్ట్గా చేసుకోవాలన్నా కూడా మనకి ఏంటి అంటే గోధుమ ముక్కలు, తర్వాత నెయ్యి, పాలు ఆర్ బెల్లం పొడి లేదా చక్కెర పొడి ఉన్నా కూడా డైరెక్ట్ వాటి ద్వారా ఫాస్ట్గా చేసుకోవచ్చు. లేదంటే బెల్లం పొడి కూడా అందుబాటులో లేదంటే డైరెక్ట్ చక్కెర కానీ, సోంపు, పాలు, నెయ్యి అవన్నీ అందుబాటులో ఉన్నాయంటే చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు. లడ్డూలాగా చేసుకొని మరి సాయంత్రం వరకు, నెక్స్ట్ డే ఉదయం వరకు కూడా వాటిని తినచ్చు. సో ఇది మన తెలంగాణ అండ్ హైదరాబాద్లో బాగా ఫేమస్ అయ్యే మలీజా వంటకం గురించి.

మీరు వింటున్నారు జస్ని హైదరాబాద్ ఓన్లీ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. సీజన్ని బట్టి కూడా కొన్ని మనం ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం ఇంట్లో ఫుడ్ విషయంలో, మరి ఆహార పదార్థాలను బట్టి ఇప్పుడు

0: లైక్ మనకి వర్షాకాలం వస్తుందంటే శరీరం వేడిగా ఉండడానికి, ఈ వాతావరణానికి అనుగుణంగా ఉండడానికి కూడా కొన్ని పదార్థాలని తయారు చేసుకుంటూ ఉంటాం. సో ఆ వేడి చేయడానికి కొన్ని ఆహార పదార్థాలు తినడం వల్ల వేడి అనేది వస్తుంది. సో ఈ టైంలో మనకి ఉలవల చారు తర్వాత ఇట్లాంటివి చేసుకోవడం వల్ల ఏంటంటే, ఇప్పుడు ఉలవల చారు అనేది శరీరంలో కొంచెం హీట్ని జనరేట్ చేస్తుంది. కాబట్టి ఈ వర్షాకాలంలో మరి ఈ ఉలవల చారు చేసుకునే ప్రయత్నం చేయాలి, వర్షాకాలం కానీ చలికాలం కానీ. సో ఎండాకాలం కూడా తినొచ్చు కానీ చాలా లిమిట్గా తినాలి. ఇప్పుడు కొంచెం ఎక్కువ తిన్నా కూడా పర్వాలేదు, ఎందుకంటే శరీరంలో హీట్ జనరేట్ అవుతుంది. సో ఈ వర్షము తర్వాత ఈ వెదర్ కండిషన్స్కి అనుగుణంగా మీరు ఆహార పదార్థాలని తీసుకునే ప్రయత్నం చేయండి.
1: జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కు కాల్ చేయండి.

ఈ మధ్య భారతదేశంలో ప్రతి గ్రామంలో పైకప్పుల రూపం మారిపోయింది. మునుపు పైకప్పులపై అప్పడాలు ఇంకా బట్టలు ఆరబెట్టేవారు. ఇప్పుడక్కడ కరెంటు బిల్ జీరో అవుతుంది. ప్రతి గ్రామంలో సోలార్ ప్యానెల్ పెట్టిస్తున్నారు. మీరు పెట్టించండి. 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది భారత ప్రభుత్వం. 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాలు దీని లాభాన్ని పొందారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. pmsuryaghar.gov.in Everybody listen to samba bamba rumba tumba.

0: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమా సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 04023680333 లేదా 2368555 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
1: బతుకమ్మ పూల సోయగం,
2: బోనాల జాతర ఉత్సాహ,
1: ఒగ్గు కథల మేళవింపు,
2: పేరిని నిత్య వీరత్వం,
1: పోచంపల్లి చేనేత నైపుణ్యం,
2: నిర్మల్ కళల అందం,
1: సకినాల రుచులు,
2: సర్వపిండి సాంప్రదాయం,
1: పల్లె జానపద సంస్కృతి నుంచి
2: హైదరాబాద్ అర్బన్ కల్చర్ వరకు.
3: ఇప్పుడు వార్తా ముఖ్యాంశాలు హైదరాబాద్ కేంద్రం నుంచి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా రాష్టంలోని ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. నిజామాబాద్ జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. నిజామాబాద్ రూరల్, డిచ్పల్లి, ఇందల్వాయి, మోపాల్, దర్పల్లి, సిరికొండ, జక్రాన్పల్లి మండలాల్లో కురుస్తున్న వర్షాలకు కప్పలవాగు, ముత్యాలమ్మవాగు పొంగి ప్రవహిస్తున్నాయి. హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. కూకట్పల్లి, కేపీహెచ్పి, మూసాపేట్, జేఎన్టీయూ, బాచుపల్లి, నిజాంపేట్ ప్రాంతాల్లో వర్షం పడుతోంది. ఈరోజు రాష్టంలో ఆరు జిల్లాల్లోని కొన్ని చోట్ల అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురవవచ్చని ప్రాంతీయ వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే ఏడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 12 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయితో కలిసి బస్టర్ దసరా ఉత్సవాల్లో పాల్గొనే 164 మంది గిరిజన ప్రతినిధుల బృందం ఈరోజు రాష్టపతి భవన్లో రాష్టపతి ద్రౌపది ముర్మును కలవనున్నారు. ఇందులో పలువురు గిరిజన నాయకులు, కళాకారులు, పద్మశ్రీ అవార్డు గ్రహీతలు ఉన్నారు. ప్రకృతి, పర్యావరణం, సమస్త సృష్టి పట్ల గౌరవభావమే మానవ మనుగడకు మూలస్తంభమని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సృష్టి పట్ల కృతజ్ఞత, సేవాభావాన్ని పెంపొందించుకుంటూ ఆరోగ్యకరమైన, సమృద్ది కలిగిన బలమైన భారతాన్ని నిర్మించాలని పిలుపునిచ్చారు. నీట్ పరీక్ష నిరసనల్లో విద్యార్థులపై పోలీసుల చర్యల పట్ల ప్రతిపక్షాలు హంగామాతో లోక్సభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించిన క్రీడాకారులకు స్పీకర్ ఓం బిర్లా సభ తరపున అభినందనలు తెలిపారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది సంస్థలో ఫిన్లాండ్, జర్మనీ దేశాల్లో పర్యటించిన ఉపాధ్యాయుల బృందంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటరాక్టివ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించే లక్ష్యంతో ప్రభుత్వం ఈ విదేశీ విద్యా పర్యటనను నిర్వహించింది. ఓపెన్ ఏఐ ఆంథ్రోపిక్లకు పోటీగా మైక్రోసాఫ్ట్ సరికొత్త ఏఐ సూపర్ యాప్ను రూపొందిస్తోందని సీఈఓ సత్య నాదెళ్ల తెలిపారు. కోపైలట్ వేగంగా అభివృద్ది చెందుతూ సూపర్ యాప్గా మారుతోందని, దీని ద్వారా అనేక పనులు అత్యంత సులభంగా నిర్వహించొచ్చని పేర్కొన్నారు. భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో హైదరాబాద్లోని సంస్థలు వీలైతే వర్క్ ఫ్రం హోం ఇవ్వాలని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సూచించారు. సాయంత్రం రద్దీని తగ్గించేందుకు ఈరోజు త్వరగా ఉద్యోగులను విడతల వారీగా ముందస్తుగా లాగౌట్ చేయాలని కోరారు.

మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANIRNEWS_HYD ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 4 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరు వచ్చేసారు డబుల్ కమిటాలోకి రాజేష్తో. థంబ్ ఇంప్రెషన్ మరి ఈ రోజుల్లో ఎంత ఇంపార్టెన్సో మనందరికీ తెలుసు. సో ఈ థంబ్ ఇంప్రెషన్ ప్రాధాన్యత ఎప్పుడు అంటే 1858లోనే స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. అంటే మరి ఎవరికైనా సైన్ చేయకపోతే ఎట్లా అనే ఆలోచన 1858లో స్టార్ట్ అయింది. అప్పుడే ఈ రిజిస్ట్రేషన్స్ ఇవన్నీ మొదలయ్యాయి అన్నమాట. సో అంతకుముందు మన ఇండియన్ సిస్టంలో వేరే ఒక రాజు రాసి ఇవ్వడం అట్లా ఏదైనా ఒకటి రాసి చేసేస్తే సరిపోతుండేది. కానీ ఇప్పుడు అలా కాకుండా 1858లో మరి ఎవరిది వాళ్ళు సైన్ చేసి కొనుగోలు చేసిన ఏదైనా ఇవన్నీ ఎట్లా జరగాలంటే సైన్ ఉండాలి. సైన్ లేని వాళ్ళకి ఎట్లా అనే దాని మీద ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ ఎట్లా జరగాలి అనేది, తర్వాత కోర్టు పోలీస్ స్టేషన్ వెరిఫికేషన్, ఇవన్నీ చూసినా ఎక్కడైనా కూడా సంతకం అనేది ఖచ్చితంగా ఉండాలి. మరి సంతకం లేకపోతే ఏం చేయాలి అంటే, మరి అప్పుడే మరి వాళ్ళకి ఆలోచన వచ్చి ఏం చేశారంటే, మరి ఈ థంబ్ ఇంప్రెషన్ దాన్ని సైన్ చదువుకోని వాళ్ళు మరి అక్షరాస్యత చాలా తక్కువగా ఉంది అప్పుడు. సో అప్పుడు వేలి ముద్ర వేయడం అనే ఒక సిస్టమ్ని కనిపెట్టారు. సో అయినప్పటికీ కూడా వాళ్ళకి డౌట్ ఉండే, మరి ఇది మరి అందరు వేలు ముద్రలు ఒకేలా ఉండే అవకాశం ఉంటుందని మరి చెక్ చేసుకున్నారు. చెక్ చేసుకుంటే మరి అందరు వేలు ముద్రలు అనేవి ఒకలాగా ఉండవు, సో తేడా ఉంటుంది. అండ్ అందరు వేలు ముద్రలే కాదు, మన రెండు బొటన వేలు ఏదైతే ఉన్నాయో మరి ఆ రెండు బొటన వేలకున్న వేలు ముద్రలు రెండు కూడా ఒకలాగా ఉండవు, వేరుగా ఉంటాయి. సో ఇది ఈజీ ప్రాసెస్, తర్వాత అందరికీ అనువుగా ఉంటుందని చెప్పేసి మరి 1958లో సరిగ్గా ఇదే రోజు ఫస్ట్ టైం వేలి ముద్రను వాడటం మన భారతదేశంలో స్టార్ట్ చేశారు.
1: ఏ పిల్లా, అట్లా నవ్విసేసి పారిపో మాకే బాబు.
2: మీరేంట్రా నన్ను చూస్తున్నారు?
1: ఎవడి డప్పుడు కొట్టండా.

మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు డబుల్ కమిటాలో. ఈరోజు బాగ్దాద్ నగరం పుట్టినరోజు అని కూడా చెప్పవచ్చు. అబ్బాసిద్ ఖాలిఫ్ అల్ మన్సూర్ ఈ రోజున గుండని ఆకారంలో బాగ్దాద్ నగరంను నిర్మించారు. తర్వాత అది 1001 రాత్రుల కథల నగరంగా, సైన్స్ సెంటర్గా కూడా మారిందని చెప్పవచ్చు. సో ఈ బాగ్దాద్ నగరం గురించి రకరకాల కథలు, రకరకాల ఇన్ఫర్మేషన్ కూడా మనకు అందుబాటులో ఉంది. సో ఈ బాగ్దాద్ నగరం ఏర్పాటుతో పాటు మరి ఈ బాగ్దాద్ నగరం గురించి తెలుసుకోవడానికి చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు. అండ్ ఈ బాగ్దాద్ నగరం గురించి కూడా చాలా ఆసక్తికరమైన విషయాలు మనకు తెలుసుకున్న కొద్దీ దొరుకుతూనే ఉంటాయి. కాబట్టి ఈరోజు మనం బాగ్దాద్ నగరం పుట్టిన రోజుని జరుపుకుంటున్నాం. సో మరి వాళ్ళందరికీ, బాగ్దాద్ నగర వాసులందరూ కూడా బాగ్దాద్ నగర పుట్టినరోజు శుభాకాంక్షలు మనస్ఫూర్తిగా మనం తెలుపుదాం.

0: కాకతీయుల వైభవాన్ని ఉంట పట్టించుకున్న నేల,
1: కొమురం భీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
0: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
1: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
0: పేరిణి నృత్యం
1: ఒగ్గు కథలు
0: జానపద గీతాల సోయగాలతో
1: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
0: పచ్చని పంటలు ఒకవైపు
1: చేనేత చీరలు మరోవైపు,
0: బిర్యానీ రుచుల నుంచి
1: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
0: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో
2: మీ ముందుకు వస్తుంది తెలంగాణం.
0: ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.

0: FM Rainbow 101.9.
1: మీరు వింటున్నారు డబుల్ కమిటా ఓన్లీ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. సర్ అలెన్ లేన్ అనే అతను 1934లో ఒక రైల్వే స్టేషన్లో వెయిట్ చేస్తుండగా ఒక ఆలోచన వచ్చింది. మంచి పుస్తకాలు రైల్వే స్టేషన్లో సిగరెట్లు చాక్లెట్లు లాగా ఎందుకు దొరకకూడదు అని ఆలోచించారు. సో అలా ఆలోచించిన ఒక సంవత్సరానికే మరి ఆయన ఆలోచనని మరి అమల్లో పెట్టారు. జూలై 30, 1935న లండన్లో ఒక ప్రముఖ బుక్ మార్ట్ని స్థాపించి మొదటి 10 పేపర్ బ్యాగ్స్ విడుదల చేస్తారంటే ఆ పేపర్స్తోనే 10 పేపర్ బ్యాగ్లు తయారు చేసి విడుదల చేశారు. అప్పుడు ఒక పుస్తకం ధర వచ్చేసి 6 pence. 6 pence అంటే ఆ దేశం ప్రకారం ఒక సిగరెట్ ప్యాకెట్కు ఎంత ధర ఉంటుందో అంత తక్కువ ధరలో ఒక పుస్తకాన్ని తయారు చేశారు. సో ఒక సిగరెట్ ప్యాకెట్ కొనుక్కొని తాగితే ఆరోగ్యం పాడైపోతుంది, కానీ ఆ సిగరెట్ ప్యాకెట్ ప్లేస్లో మరొక పుస్తకం కొనుక్కుంటే నాలెడ్జ్ వస్తుంది. అట్లా రోజు ఒక సిగరెట్ ప్యాకెట్ కొనడం కన్నా రోజు ఒక బుక్ కొంటూ పోతే మరి నాలెడ్జ్ అనేది వాళ్ళకి పెరుగుతూ పోతూ ఉంటుంది. తర్వాత ఒక మంచి హ్యాబిట్, అది బుక్ చదవడం అనేది ఒక మంచి హ్యాబిట్ కాబట్టి మరి వారు సర్ అలెన్ లేన్ వారు మంచి ఆలోచన చేసి మరి ఆ విధంగా ఒక సిగరెట్ ప్యాకెట్ ధరకు ఒక పుస్తకం అందుబాటులోకి తీసుకురావాలనే వారి ఆలోచన మరి ప్రపంచమంతా కూడా స్ప్రెడ్ అయిపోయింది. సో ఈరోజు మనం బుక్ అంటే ఒక ఇష్టమైన హాబీగా మారిపోయింది. సో మరి ఈ ఇంటర్నెట్ ప్రభావం వల్ల, తర్వాత సోషల్ మీడియా ప్రభావం వల్ల ఈరోజు కొంచెం ఆ బుక్ ఇంపార్టెన్స్ తగ్గినప్పటికి కూడా మళ్ళీ ఒకరోజు బుక్ లీడ్ చేయడం అనేది ఖాయం.
2: లడ్కి ప్లీజ్ ప్లీజ్.

0: Hey there! Do you agree with me that some emotions cannot be explained? They can only be tasted. With a pinch of history, a spoonful of culture, and with a whole lot of flavor, every dish has a tale to tell. Of its roots, of its rich legacy, and about the goodness within it. From royal recipes to timeless streetside favorites, discover the stories behind your loved foods on Jashne Hyderabad on Rainbow FM at 2 p.m. every day. Jashne Hyderabad, where food is served on air.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు డబుల్ కమిటాలో. 1930లో సరిగ్గా ఇదే రోజు ఫస్ట్ ఫీఫా వరల్డ్ కప్ స్టార్ట్ అయింది. ఉరుగ్వేలో జరిగింది. స్టేడియంలో 93,000 మంది ఉన్నారు. కప్ కూడా కొత్తగా తయారు చేశారు. సో ఈరోజు మరి వరల్డ్ కప్ స్టార్ట్ అయిన రోజును కూడా మనం జరుపుకుంటున్నాము. ఫీఫా వరల్డ్ కప్ స్టార్ట్ అయిన రోజు
2: पता है मैं कौन हूं? शंकर उस्ताद इश्मात शंकर

0: FM Rainbow 101.9 Musically yours.
1: అరే అందరూ వచ్చిండ్రు కానీ పార్టీకి, ఇప్పుడు దించరా ఫోటో కిసిక్కనే.

తినుచు, కిసుక్కు లెవనోడు చాడు దించు, కిసుక్కు మావోడు చాడు మీవోడు చాడు మనవోడు చాడు దించు, కిసుక్కు అళ్ళత ఫోటో ఇళ్ళత ఫోటో ఆల్బమ్ లో అంటించు, మరి నాతో దిగిన బొమ్మని బాబు లాకర్ లో దాచుచ్చు, కిసుక్కున్న ఈ కిసుక్కులు బయటికి వచ్చాయో దెబ్బలు పడ

మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు డబుల్ కమిటాలో. దేవుణ్ణి నమ్మడం నమ్మకపోవడం అనేది వ్యక్తిగత విషయం, ఎవరిష్టం వాళ్ళది. కానీ 1956లో మరి అప్పటి అమెరికా అధ్యక్షుడు మరి కరెన్సీ మీద ఇన్ గాడ్ వి ట్రస్ట్ అని రాయాలని చట్టం చేశారు. అయితే ప్రతి కరెన్సీ డాలర్ మీద మరి గాడ్ ఇన్ గాడ్ వి ట్రస్ట్ అని ముద్రించాలని చెప్పారు. సో ఆ రూల్ని 1956లో అప్పుడు వారు అమలు చేశారు. సరిగ్గా ఇదే రోజు

0: FM Rainbow 101.9.
1: మీరు వింటున్నారు డబుల్ కమిటా ఓన్లీ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. వర్షాలు బాగా కురుస్తున్నాయి, మొత్తం కూడా తెలంగాణ అంతా కూడా, మరియు ఆగులు వంగులు పొర్లిపోతున్నాయి. సో ఈ వాగు వంకలు పొర్లిపోతున్న ప్రాంతాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. డ్రైవ్ చేసేవాళ్ళు కానీ, తర్వాత మరి నది దాటేటప్పుడు కానీ, అత్యవసరమైతే కానీ మరి ఆ ప్రాంతాలకు వెళ్ళకూడదు. ముఖ్యంగా డ్రైవ్ చేసేవాళ్ళు ముందు గమనిస్తూ వెళ్ళండి. ఆర్ సమాచారం ఏదైనా మీరు వంతెనలపై నుంచి వెళ్ళే సమస్య వచ్చింది అనంటే, మరి అక్కడ ప్రాంతంలో పరిస్థితి ఎలా ఉందనేది మీరు ముందే తెలుసుకొని మరి ఆ వంతెనను దాటే ప్రయత్నం చేయండి. సో ఏమీ కాదులే అని మాత్రం అనుకోవద్దు. మరి ఏ టైంలో ఏం జరుగుతుందో తెలియదు. ఆ వాగు ఉధృతి పెరిగిందనుకోండి, మీరు ప్రమాదంలో ఇరుక్కునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఎక్కడైనా, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు, మరి ఆ వాగు వంకల నీటి ప్రవాహాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు మీ ప్రాంతాల్లో ఆ పరిస్థితులను తెలుసుకొని మాత్రమే మీ ప్రయాణాన్ని కొనసాగించండి. ఇక హైదరాబాద్లో మరి మ్యాన్ హోల్స్ను గమనిస్తూ ఉండండి. వర్షం ఎక్కువైనప్పుడు మరి నీటి ప్రవాహం ఎక్కువగా ఉంటుంది, కాబట్టి మరి ఎక్కడైనా మ్యాన్ హోల్స్ తెరిచి ఉన్నాయా అనేది గమనించండి. ఒకవేళ తెరిచి ఉంటే అక్కడ కర్ర లాంటిది కానీ ఏదైనా మనం బిగించే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే అక్కడ మ్యాన్ హోల్ తెరిచినప్పుడే అక్కడ ఒక కర్ర కానీ ఒక రాడ్ కానీ అట్లా మనం ఏర్పాటు చేసినట్టయితే ఆ రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకి, సో ఇక్కడ ఏదో సమస్య ఉంది, అందుకోసమే మరి ఆ కర్రలు అవన్నీ పెట్టారనుకొని మరి ఆ ప్రాంతం నుంచి కాకుండా పక్క నుంచి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మ్యాన్ హోల్స్ని గమనిస్తూ వెళ్ళండి. అండ్ డ్రైవింగ్ చేస్తే

అప్పుడు కూడా మరి ఈ వర్షాకాలం స్కిడ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ముఖ్యంగా స్కూటీస్ నడిపే వాళ్ళు మరి ఈ వర్షాకాలంలో చాలా జాగ్రత్తగా నెమ్మదిగా వెళ్ళాలి. సో పక్క వాళ్ళని కూడా గమనిస్తూ ఉండాలి. ఎవరైనా ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నట్టు అనిపిస్తే ఇంకా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో ఈ వర్షంలో స్కిడ్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి మీరు సేఫ్గా డ్రైవ్ చేస్తూ మరి మీ గమ్యస్థానాన్ని సేఫ్గా చేరండి.

0: ఏది మామా తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీ ప్లేస్కి పట్టుకొచ్చినావు.
1: వింటేజ్ బార్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్తు ఉంటుంది.
0: అదేంది మామా నేను ఎప్పుడు వినలేదు.
1: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
0: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామా నీకు? ఇవన్నీ
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. నిర్మల్ జిల్లా భైంసాలో గడ్డెన్న వాగు ప్రాజెక్టులోకి 4,500 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 358.70 మీటర్లు కాగా, ప్రస్తుత నీటిమట్టం 355.8 మీటర్లుగా ఉంది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం పెరుగుతోంది. ప్రస్తుతం నదీ నీటిమట్టం 27 అడుగులుగా ఉంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా నదికి వరద ప్రవాహం గంటగంటకు పెరుగుతోందని అధికారులు తెలిపారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు నీటి సామర్థ్యం 20 TMCలు కాగా, ప్రస్తుతం 13.93 TMCలుగా ఉంది. నీటిమట్టం 148 మీటర్లు కాగా, ప్రస్తుతం 145.58 మీటర్లుగా ఉంది. ప్రాజెక్ట్ ఇన్ఫ్లో 78,034 క్యూసెక్లు, అవుట్ఫ్లో 16,025 క్యూసెక్లుగా ఉంది. మరోవైపు నిజాంసాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. గురువారం ప్రాజెక్టులోకి 3,935 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుండగా, ప్రస్తుతం నీటిమట్టం 1,395.8 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1,405 అడుగులు కాగా, ప్రస్తుతం 7.46 TMCల నీరు నిల్వ ఉంది. సింగూరు జలాశయానికి కూడా వరద ప్రవాహం కొనసాగుతోంది. బీహార్, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని 3 అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతోంది. బీహార్లోని బంకీపూర్ నియోజకవర్గం, గుజరాత్లోని మాంజిలాపూర్, మధ్యప్రదేశ్లోని దతియా నియోజకవర్గాలకు ఓటింగ్ జరుగుతోంది. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు కేంద్ర ఆర్థిక సంఘం విడుదల చేసిన నిధుల వినియోగంపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కోరారు. నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరయ్యారు. 2022లో కోవిడ్ నిబంధనలకు విరుద్ధంగా కొత్తగూడెం హాస్పిటల్ వద్ద ప్రెస్మీట్ పెట్టారని భట్టిపై కేసు నమోదైంది. ఈ కేసు విచారణలో భాగంగా కోర్టుకు హాజరయ్యారు. హైదరాబాద్లోని లోక్భవన్లో గవర్నర్ శివప్రతాప్ శుక్లాను ఈ ఉదయం దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ, కమిషనర్ ఎం హనుమంతరావులు కలిశారు. ఆషాఢ జాతర, లష్కర్ బోనాల ఉత్సవాలకు హాజరు కావాలంటూ గవర్నర్ను మంత్రి ఆహ్వానించారు. ఉగ్రవాద కార్యకలాపాలకు సహకరించారనే ఆరోపణలపై టెలిగ్రామ్ వ్యవస్థాపకులు పావెల్ దురౌపై రష్యా ఎఫ్ఎస్బి కేసులు మోపి అంతర్జాతీయ వారెంట్ జారీ చేసింది. నేరం రుజువైతే ఆయనకు జీవిత ఖైదు పడే అవకాశముందంటూ రష్యా మీడియా వెల్లడించింది. సీజేపీ ఆందోళనలో పెల్లెట్ గన్స్ వినియోగంపై విచారణకు సుప్రీంకోర్టు సుముఖత వ్యక్తం చేసింది. అత్యవసర పరిస్థితుల్లో పెల్లెట్ గన్స్ వాడే అధికారం పోలీసులకు ఉందని తెలిపింది. పోలీసులు వాడిన మందుగుండు సామగ్రి లాగ్ రికార్డ్స్ను భద్రపరచాలని కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి.

0: नमस्कार। रेनबो पर हिंदी में मुख्य समाचार।
1: ఇప్పుడు వార్తా ముఖ్యాంశాలు.
2: ఈ బిల్లుకు ఇప్పటికే రాజ్యసభ ఆమోదముద్ర వేసింది. ది ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్ టు నేషనల్ ఆనర్ 1971 చట్టంలో సవరణలు చేయడం ద్వారా ప్రస్తుతం జాతీయ గీతమైన జనగణమనకు ఉన్న చట్టపరమైన రక్షణను వందే మాతరానికి వర్తింపచేస్తారు. హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉపాధ్యాయులతో మాట్లాడారు. విద్యతోనే వెనుకబాటుతనం తొలగిపోతుందని, విద్యార్థులకు ప్రపంచ జ్ఞానం నేర్పాలని చెప్పారు. ఫిన్లాండ్, జర్మనీ విధానాలను ఇక్కడ అమలు చేయాలన్నారు. ఉపాధ్యాయుల సమస్యల బాధ్యతను తాను తీసుకుంటానని, విద్యాభివృద్దికి ఏం కావాలో కోరాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ వ్యాప్తంగా 2 రోజుల పాటు కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రోడ్లు, భవనాల శాఖ పనితీరును సమీక్షించారు. అన్ని జిల్లాలోని రోడ్లు, వంతెనలు, లోతట్టు కాజ్వేలు, కల్వర్టులకు తుఫాను వల్ల జరిగిన నష్టాన్ని సమీక్ష జరిపిన మంత్రి వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేయాలని, దెబ్బతిన్న ప్రదేశాలలో హెచ్చరికా బోర్డులను పెట్టాలని అధికారులను ఆదేశించారు. సచివాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖపై ఆ శాఖ మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించారు. అంగన్వాడీల బలోపేతానికి జిల్లాల వారీగా సదస్సులు ఏర్పాటు చేసి టీచర్ల సూచనలతో కార్యాచరణ రూపొందించాలన్నారు. కేంద్రాల వసతులు మెరుగుపరచాలని, నియామకాలు వేగవంతం చేయాలంటూ ఆదేశించారు. ఎగుమతులను ప్రోత్సహించడం, ఎగుమతిదారులు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడం, మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం కోసం ఒక సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని తెలంగాణ ముఖ్య కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంపై సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మొద్దని తెలంగాణ హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ విపి గౌతమ్ కోరారు. క్యూర్ పరిధిలో ఈ ఇళ్లకు దరఖాస్తు చేసుకుంటే ఇతర ప్రభుత్వ పథకాలు నిలిచిపోతాయనే ప్రచారంలో నిజం లేదంటూ స్పష్టం చేశారు. స్థలం లేని వారికి సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ ఉద్దేశ్యమని, తప్పుడు ప్రచారం చేసేవారిపైన చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కామన్వెల్త్ గేమ్స్ పురుషుల జావెలిన్ త్రో క్వాలిఫయింగ్ రౌండ్లో నీరజ్ చోప్రా, రోహిత్ యాదవ్, యశ్వీర్ సింగ్ అత్యుత్తమ ప్రదర్శనతో ఫైనల్ మెడల్ రౌండ్కు అర్హత సాధించారు. వీరితో పాటు మొత్తంగా 12 మంది అథ్లెట్స్ ఫైనల్కు చేరుకున్నారు. ఫైనల్ మ్యాచ్ రేపు రాత్రి జరుగుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: FM Rainbow 101.9 Musically yours.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరు వచ్చేసారు తాజా ట్యూన్స్లోకి. మీరు వినబోతున్న ఫస్ట్ పాట ద రాజసాబ్ నుంచి, రామజోగేశ్ శాస్త్రి గారి రచన, తమన్ సంగీతం. సంజీత్ హెగ్డే బ్లాజీ పాడిన పాట.
2: He got flow, we got style. Make it move with a smile. Everybody's

0: మీరు వింటున్నారు తాజా ట్యూన్స్ ఓన్లీ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.
1: ఫ్రమ్ ది రాక్స్ ఆఫ్ బోన్గిర్ టు ది లేక్స్ ఆఫ్ వరంగల్, తెలంగాణ సింగ్స్ ఇట్స్ స్టోరీ.
2: ఇన్ ఎవ్రీ ఫోక్ సాంగ్, ఎవ్రీ డాన్స్, ఎవ్రీ రీల్ ఆఫ్ సినిమా, ది స్పిరిట్ ఆఫ్ అవర్ ల్యాండ్ షైన్స్.
3: And every evening, 8 to 9, Telangana brings that spirit alive on FM Rainbow 102.9.
1: History,
2: art,
1: literature, tourism,
2: cinema,
1: culture, all woven together in one vibrant hour.
3: Telangana,
2: the voice of our home state.

0: బతుకమ్మ పూల సోయగం,
1: బోనాల జాతర ఉత్సాహం,
0: ఒగ్గుకథల మేళవింపు,
1: పేరిని నిత్య వీరత్వం,
0: పోచంపల్లి చేనేత నైపుణ్యం,
1: నిర్మల్ కళల అందం,
0: సకినాల రుచులు,
1: సర్వపిండి సాంప్రదాయం,
0: పల్లె జానపద సంస్కృతి నుంచి
1: హైదరాబాద్ అర్బన్ కల్చర్ వరకు
0: ప్రతి కథను
1: ప్రతి గాథను
0: ఒడిసిపట్టి
1: అచ్చమైన తెలంగాణ భాష పరిమళాలతో
0: మీకు అందిస్తుంది తెలంగాణం. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ఎఫ్ఎం రెయిన్బోలో.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం తాజా ట్యూన్స్.

0: కాకతీయుల వైభవాన్ని ఒంట పట్టించుకున్న నేల,
1: కొమురం భీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
0: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
1: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
0: పేరిణి నృత్యం,
1: ఒగ్గు కథలు,
0: జానపద గీతాల సోయగాలతో
1: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
0: పచ్చని పంటలొకవైపు వైపు,
1: చేనేత చీరలు మరోవైపు,
0: బిర్యానీ రుచుల నుంచి
1: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
0: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో మీ ముందుకు వస్తుంది తెలంగాణం. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.

0: 101.9.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు తాజా ట్యూన్స్ లో. స్టూడియోలో టైం 5 గంటల 41 నిమిషాలు దాటి 25 సెకండ్లు.

0: శ్రోతలకు నమస్కారం. ఈరోజు కీళ్ళు ఎముకల సమస్యల గురించి మనతో మాట్లాడటానికి ప్రముఖ ఆర్థోపెటిక్ సర్జన్ డాక్టర్ ఆనంద్ నరగాని గారు మన స్టూడియోలో ఉన్నారు. నమస్కారం డాక్టర్ ఆనంద్ నరగాని గారు.
1: నమస్కారం అండి.
0: డాక్టర్ గారు, మనిషి నిలబడాలంటే నడవాలంటే మానవ శరీరంలో ప్రధానమైనవి ఎముకలు. ఇవి మానవ శరీరం అంతా నిర్మితమై ఉంటాయి, బలంగా ఉంటాయి. అటువంటి ఎముకల ఆరోగ్యం ఇటీవల కాలంలో బలహీనమైంది, కారణాలు తెలియజేయండి డాక్టర్ గారు.
1: ఈ ప్లానెట్ ఎర్త్ మీద గ్రావిటీ ఉంటుంది. హ్యూమన్ ఆర్ ఎనీ యానిమల్స్ నీడ్ గ్రావిటీ. గ్రావిటీ లేకపోతే ఏది పనిచేయదు, ఏది మసిల్స్ ఆర్ బోన్స్. అంటే ఇప్పుడు ఈ మధ్య స్పేస్కి వెళ్ళిపోతున్నారు అందరూ. స్పేస్కి వెళ్ళిన తర్వాత అక్కడ గ్రావిటీ ఉండదు, వెయిట్లెస్నెస్ ఉంటుంది. సో దేర్ అక్కడ బోన్స్ అన్నీ మెత్తబడిపోతాయి. గ్రావిటీ ఈజ్ ఎసెన్షియల్. అది లేకపోతే మీకు బోన్స్ బలం ఉండవు, సో వెనక్కి వెళ్ళిపోతాయి. వితౌట్ గ్రావిటీ దేర్ ఇస్ నో బోన్ స్ట్రెంగ్త్. అదేంటో విచిత్రంగా ఉంది. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ యాక్టివిటీ యువర్ బోన్స్ విల్ నాట్ బి స్ట్రాంగ్. అంటే మీరు నడవకపోతే బోన్స్ బలం రావు. గోయింగ్ ఇన్ రెట్రోస్పెక్టివ్ అంటే స్పేస్కి వెళ్ళిన వాళ్ళు స్పేస్లో నుంచి వచ్చిన తర్వాత వాళ్ళని క్వైట్గా పడుకోబెట్టేస్తారు, ఏం చేయనివ్వరు ఒక 2 నెలల దాకా. తర్వాత మెల్లిమెల్లిగా వాళ్ళ యాక్టివిటీ పెంచుతారు. ఎందుకంటే వాళ్ళు పడ్డారంటే వాళ్ళకి ఏదైనా అయితే వాళ్ళ బోన్స్ ఇరిగిపోతాయి. సో ఆ యాంగిల్లో చూస్తే మీకు యూ మస్ట్, మనం అందరం అనుకోవాలి, గ్రావిటీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ మనిషి నడుస్తేనే, మనిషి కొంచెం యాక్టివిటీ ఉంటేనే ఆ బోన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి. ఎంత స్ట్రాంగ్ మనిషిని మీరు ఔటర్ స్పేస్కి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు వీక్ అయిపోతారు. సో ఫండమెంటల్గా మనం ఆలోచించుకునేది, అంటే మనకు తెలుసుకునేది ఏమంటే ఇప్పుడు గ్రావిటీ ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు గ్రావిటీ ఇంపార్టెంట్ అంటే పిల్లలు హైట్ పెరుగుతూ ఉంటారు కదా, వాళ్ళు హైట్ పెరగాలంటే వాళ్ళు జంప్ చేయాలి. బలమైన ఆహారం మనకు అందరికీ తెలిసిందే, కాల్షియము, వైటమిన్ డి ప్లస్ న్యూట్రియంట్సు, ఇదంతా అన్ని అందరికీ తెలిసిపోతుంది. స్కూల్లో కూడా చెప్తారు పిల్లలకి. యాక్టివిటీ తగ్గిపోతుంది మనకిప్పుడు. ఇన్ ఆల్ నాట్ ఓన్లీ అర్బన్, రూరల్ కూడా యాక్టివిటీ వాళ్ళకు కూడా తగ్గిపోతుంది. బోన్స్ యాక్టివిటీ తగ్గిపోతే బోన్స్కి బలం తగ్గిపోతుంది, ప్లస్ మసిల్స్ కూడా. ఇది కండరాలు ఉంటుంది చూసారా, దాని పవర్ కూడా తగ్గిపోతూ ఉంటుంది యాక్టివిటీ లేకపోతే. మీరు అడిగినట్టు యాక్టివిటీ ఉండాల్సిందే. పొద్దునుంచి సాయంత్రం దాకా మనిషి ఎప్పుడు యాక్టివ్గా ఉండాలి. పెద్ద వయసు వచ్చిన తర్వాత కూడా యాక్టివ్గా ఉండాలి. ఒకే చోటులో కూర్చుంటే బోన్స్ వీక్ అయిపోతాయి. సో గ్రావిటీ ఈజ్ ఇంపార్టెంట్. మీరు ఎంత వైటమిన్ డి కాల్షియం వేసుకున్నా కూడా, సప్లిమెంట్స్ ఏది మంచి బలమైన ఆహారం తీసుకున్నా కూడా మీ బోన్స్కి బలం రావు. యూ నీడ్ టు బీ జంపింగ్ అండ్ బీయింగ్ యాక్టివ్.
0: డాక్టర్ గారు, ఎముకలు బలంగా ఉండాలంటే ఖచ్చితంగా పనిచేయాలి, యాక్టివిటీ ఉండాలంటారు. అయితే డాక్టర్ గారు, కీళ్ళు ఎముకలు బలహీనం అవటం వల్ల ఎటువంటి సమస్యలు తలెత్తుతాయి?
1: ఇప్పుడు సమస్యలు అంటే బోన్ పెయిన్సే, జాయింట్ పెయిన్స్, బోన్ పెయిన్ అంటారు. పెయిన్ నెప్పులే, నెప్పులు ప్లస్ ఆ నెప్పుల వల్ల వాళ్ళు ఇంకా యాక్టివ్గా ఉండరు. ఏం వ్యక్తి అయినా కూడా హాస్పిటల్కి రావడానికి కారణం ఒకటే, నెప్పులతోనే వస్తారు. మామూలుగా ఇప్పుడు వాళ్ళందరూ అనుకుంటారు ఏదో ప్రాబ్లం ఉందనుకుంటారు. 90% ఈజ్ అ వీక్నెస్. ఇంగ్లీష్లో వీక్నెస్ అంటాం, అది కొంచెం ఆ వీక్నెస్ పెంచడానికి అందరూ

0: నేను బాగానే తింటున్నావు అనుకుంటారుగా, అది కాదు. దెన్ యూ నీడ్ టు బీ యాక్టివ్ అగైన్. మసిల్స్కి ఐసోమెట్రిక్ ఎక్సర్సైజెస్ అంటారు, అందరు జిమ్కి వెళ్తారు, పార్క్ వెళ్తారు ఫర్ మసిల్స్, సేమ్ యాక్టివిటీ. అది చేయకపోతే నొప్పులు వచ్చేస్తాయి, ఓల్డ్ నొప్పులు వస్తాయి. ఇప్పుడు మన దేశం ఇప్పుడు విటమిన్ డి గురించి అందరు ఎక్కువ మాట్లాడుతున్నారు. విటమిన్ డి ఇది ఒక లివింగ్ రూమ్లో టాక్ అయిపోయింది. డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా మేము కూడా విటమిన్ డి B12 అంటున్నారు. విటమిన్ డి నా సబ్జెక్ట్ బోన్స్ గురించి కాబట్టి, ఒకప్పుడు అందరూ అంత చదువుకున్నప్పుడు కూడా స్కూల్ పిల్లలు కూడా నేర్చుకుంటారు విటమిన్ డి ఈజ్ అ సన్లైట్ వైటమిన్. అది ఇప్పుడు సన్లైట్ వైటమిన్ కాదని తెలుసుకున్నాం. ఎందుకంటే మనకి ఈ దేశంలో ఫార్మర్స్, రైతులు పొద్దునుంచి సాయంత్రం దాకా ఎండలో పనిచేసే వాళ్ళకి, వాళ్ళకి విటమిన్ డి చాలా లోగా ఉంది. ఎందుకంటే వాళ్ళకి పిగ్మెంట్ ఫామ్ అవుతుంది, కొంచెం నల్లబడతారు. ఆ నల్లబడటంలో ఆ బీమ్ ఉంటుంది, ఒక అల్ట్రా వయలెట్ బీటా పార్టికల్ అంటారు. ఆ పార్టికల్ స్కిన్ లోపలికి వెళ్ళి దాన్ని యాక్టివేటెడ్ విటమిన్ డి చేస్తుంది. ఆ విటమిన్ డి అవసరం కాల్షియంకి అబ్జార్ప్షన్ అని. సో విటమిన్ డి మనలో ఆ క్వాంటిటీ పెరగడానికి ఎండలో కూర్చో మనవరు. అప్పుడు ఇప్పుడు కాదు, ఎందుకంటే ఇప్పుడు యోగా నేర్పించేవాళ్ళు, యోగా వాళ్ళు అందరూ పొద్దున్నే 6 to 7 ఆ ఎండ మంచిది అంటారు. మా సైన్స్లో అది 11 to 2, 11 to 2 దాకా ఎవరు ఎండలోకి వెళ్తారు? ఎండలోకి వెళ్ళలేరు. ఆ డిబేటు చాలా వరకు జరుగుతుంది. కొంతమంది ఇప్పుడు రీల్స్ చేసుకొని ఇది చేస్తే మంచిది. మా సబ్జెక్ట్లో ఇప్పుడు విటమిన్ డి ఎండలోకి వెళ్తే కొంచెం వస్తుంది, సరిపోవట్లేదు. అండ్ ఇండియా అది ఒరిజినల్గా విటమిన్ డి డిస్కవర్ చేసింది ఇంగ్లండ్లో 1800s. వాళ్ళు పక్క దేశంలో ఫ్రాన్స్ ప్యారిస్కి వెళ్ళి అక్కడ చూస్తే విటమిన్ డి బాగుంది. ఆ విటమిన్ డి టెస్ట్ చేయడానికి చాలా పిరం. ఇట్ ఈస్ అన్ ఎక్స్పెన్సివ్ టెస్ట్ టు డూ అ విటమిన్ డి టెస్ట్. ఇంకా అప్పుడు 1900 లోపలికి విటమిన్ డి ఈజ్ అ సన్లైట్ వైటమిన్ అని పబ్లిష్ చేసి పడేశారు. ఇప్పుడు లాస్ట్ 20-20 నుంచి చూస్తున్నాం విటమిన్ డి టెస్ట్ తేలిగ్గా అవుతుంది కాబట్టి ఫార్మర్స్ ఎవ్రీబడి ఇన్ ఇండియా హ్యావ్ విటమిన్ డి విచ్ ఇస్ లో. అది చాలా ఆశ్చర్యంగా ఉంది. సో ఇట్ వీ కాంట్ సే ఎనీ మోర్ దట్ ఇట్ ఈస్ అ సన్లైట్ వైటమిన్ దట్ యూ హ్యావ్. ఆ సప్లిమెంట్స్ మేము అందరికి ఇస్తున్నాం. 11 to 2 ఎండ్లోకి వెళ్ళరు. ఉన్నోళ్ళు కూడా ఫార్మర్స్ మీరు విటమిన్ డి టెస్ట్ చేస్తే వాళ్ళకి లో ఉంది. సో ఈ సన్లైట్ వైటమిన్ ఇప్పుడు మెల్లిమెల్లిగా టెక్స్ట్ బుక్స్లోంచి తీసేయాలనుకుంటే ఇంకొక 5 ఎవరికో వస్తుంది అజ్ఞానం. సో విటమిన్ డి ఈజ్ నో లాంగర్ సన్లైట్ వైటమిన్. ఆ వైటమిన్ డి ఉంటే బోన్స్ బలం, బోన్ అంటే బాడీ కాల్షియం లాక్కుంటుంది, అదొక పాత్వే. ఆ వైటమిన్ డి స్టిమ్యులేట్ చేస్తుంది కాల్షియం లాక్కుంటానికి. కాల్షియం లాక్కుంటే మళ్ళీ బోన్లోకి వెళ్తుంది. అండ్ యాక్టివిటీ ఉండాలి. వితౌట్ యాక్టివిటీ మళ్ళీ ఆ బోన్ ఫామ్ అవ్వదు. అదొక సైకిల్ దట్ యూ కెనాట్ బ్రేక్.
1: డాక్టర్ గారు, మీరు కాల్షియం శరీరానికి అందటానికి విటమిన్ డి కావాలన్నారు. సరే, విటమిన్ డి, కాల్షియం, వీటి లోపం వల్ల ఎముకలు ఏమవుతాయి? ఎముకలు వాటంతటా విరిగిపోతాయా, లేకపోతే ఆస్టియోఫ్లోరోసిస్ వస్తుందా? ఎటువంటి ఇబ్బందులు గురవుతాయి?
0: ఆస్టియోపోరోసిస్ వస్తుంది. ఆస్టియోపోరోసిస్ ఇస్ సాఫ్నింగ్ ఆఫ్ ద బోన్. బోన్ మెట్రిక్స్ అంటాం. బోన్కి ఆ డైనామిక్ స్ట్రక్చరు, గంతులు వేయచ్చు, దాని స్ట్రెంగ్త్ అలా ఉంటుంది. బోన్ మనకి షేప్ ఇస్తుంది, మసిల్స్ మనని కదిలిస్తాయి. ఆ షేప్ ఆఫ్ ద బాడీ అండ్ టు ఇరెక్ట్ స్టాండింగ్ పొజిషన్లో అది షేప్ ఇస్తుంది. ఇట్ ఈస్ అ స్టోర్ హౌస్ ఫర్ కాల్షియం. బోన్ ఈజ్ నథింగ్ బట్ అ స్టోర్ హౌస్. దానికి 2 objectives. మసిల్స్కి అన్నిటికీ, హార్ట్కి కాల్షియం అవసరం, మసిల్స్ కదలటానికి కాల్షియం అవసరం. ఆ కాల్షియం అంతా బోన్లో స్టోర్ ఉంటుంది. ఆ బోను దానికి అంటే 2 purposes, దానికి స్ట్రెంగ్త్ దానికి బలం ఇచ్చేది, ప్లస్ బాడీకి కాల్షియం స్టోరేజ్కి హార్ట్కి ఇది అంతా. సో స్టోరేజ్ ఆఫ్ కాల్షియం అండ్ స్ట్రెంగ్త్ ఒక సైకిల్తో. తర్వాత యాక్టివిటీ లేకపోతే కాల్షియం బయటికి వెళ్ళిపోతుంది, మసిల్స్కి కాల్షియం తగ్గుతుంది, బోన్ కూడా కొంచెం మెల్లిగా, బోన్ పెయిన్స్ అంటారు. ఆ ఎముకలకి బోన్ పెయిన్ రావడానికి కారణం ఆస్టియోపోరోసిస్, ఆస్టియోపీనియా అని అంటారు, తగ్గుతుంది. ఆస్టియోపోరోసిస్ అదొక లేట్ స్టేజ్లో వచ్చేస్తుంది. దాన్ని కౌంటర్ చేయడానికి మళ్ళీ చాలా కష్టం. విటమిన్ డి, కాల్షియం ఎంతవరకు ఇచ్చినా కూడా ఆస్టియోపోరోసిస్ నుంచి బయటికి రావడానికి చాలా కష్టం. సో యాక్టివిటీ తగ్గిపోతే అది డౌన్ హిల్ అంటాం.
1: డాక్టర్ గారు, ఇప్పుడు సాధారణంగా మహిళలు, గృహిణులు ఇంటి వరకే పరిమితం అవుతున్నారు, వాళ్ళ ఇంటి పనులు చూసుకుంటూ. వాళ్ళకి ఇటువంటి డెఫిషియన్సీ ఉంటూ సర్వసాధారణం అయిపోయింది ఈ రోజుల్లో. అయితే ఇలాంటి డెఫిషియన్సీ ఒక 10 సంవత్సరాల దాకా ఉందనుకోండి, వాళ్ళు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు?
0: నొప్పులండి, నడుము వంచినప్పుడు స్పైన్ కూడా ఎనీథింగ్ పెయిన్స్ వచ్చేస్తాయి. వాళ్ళకి నొప్పులు వస్తాయి. ఒకప్పుడు

0: వాళ్ళు 2-3 గంటలు పని చేసుకునే వాళ్ళు ఇప్పుడు అరగంటలో నొప్పులు వచ్చేస్తాయి. ఇప్పుడు మామూలుగా మనం కూడా పని చేస్తే 3-4 గంటల తర్వాత మనకు నొప్పులు వస్తాయి, వాళ్ళకి అరగంటలో వచ్చేస్తే వాళ్ళు పనులు చేసుకోలేకపోతారు. మెల్లిమెల్లికి వాళ్ళకి తెలిసిపోద్ది, తర్వాత డాక్టర్ దగ్గరికి వస్తారు, టెస్ట్లు అని ఉంటాయి. ఆ విటమిన్ డి 90% అదే ఈ కాలంలో ఇప్పుడు చూస్తున్నాం. 15 ఏళ్ళ నుంచి రొటీన్గా విటమిన్ డి ఇవ్వగానే పేషెంట్లు నొప్పులు తగ్గిపోతున్నాయి. తీసుకోవాల్సిందే సప్లిమెంట్స్.
1: డాక్టర్ గారు, మామూలుగా అయితే ఏదో నొప్పులు వస్తున్నాయి, నొప్పులకు ఆయింట్మెంట్ రాసుకుంటుంటారు వెళ్ళల్లో, ఇలాంటి ఎముకలు బలహీనమైన రోగులకి ఎటువంటి పరీక్షలు చేయాలి, ఎటువంటి పరీక్షల ద్వారా వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి అని తెలుస్తుంది?
0: బోన్ ఎక్స్రేలు తీస్తారండి. ఎక్స్రే మామూలుగా ఒక షేప్ చెప్తుంది, కానీ ఇంకోటి డెక్సా స్కాన్ అని ఉంటుంది, బిఎండి అంటారు, బోన్ మినరల్ డెన్సిటీ. అది చెప్తుంది క్వాలిటీ, బోన్ ఎంతవరకు ఎంత బాగుందని. అది -2 అని ఒక టీ స్కోర్ ఉంటుంది, ఆ టీ స్కోర్ బిఎండి చెప్తుంది. ఆ టీ స్కోర్ ఎప్పుడు ప్లస్ అంటే దాని వాల్యూస్ డాక్టర్ గారు చెప్తారు మీకు, డాక్టర్లు, అది ఎప్పుడు తగ్గకూడదు. -2.5 టీ స్కోర్ ఉంటే ఆస్టియోపోరోసిస్ ఉన్నట్టు. తర్వాత మీకు విటమిన్ డి బ్లడ్ టెస్ట్లు, కొంతమంది కాల్షియం టెస్ట్లు చేస్తారు. మెజారిటీ ఆఫ్ ద టైం అది బిఎండిఏ అంటాం బోన్ కోసం, అండ్ ఎక్స్రేలు.
1: ఇప్పుడు పిల్లల్లో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతాయి డాక్టర్ గారు?
0: వాళ్ళకి ఒక చిన్నపిల్లల్లో రికెట్స్ అని అంటాం, రికెట్స్, ఒక విటమిన్ డి కాల్షియం తీసుకోవడం. వాళ్ళకి ఇప్పుడు ఎడ్యుకేషన్ చాలా ఉంది, తల్లిదండ్రులందరూ తీసుకెళ్తున్నారు, డాక్టర్లు చాలామంది ఉన్నారు ఇప్పుడు, అంటే ఊర్లో కూడా పిహెచ్సిలో కూడా అందరూ కాల్షియంలు విటమిన్ డీలు అందరు పిల్లలకి ఇస్తున్నారు, ఎడ్యుకేట్ చేస్తున్నారు. వీఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ థర్డ్ వరల్డ్ కంట్రీ, వీఆర్ ఐ డోంట్ థింక్ వీ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ అ లోన్ అన్ థర్డ్ వరల్డ్ కంట్రీ. అండ్ సో అవర్ హెల్త్ కేర్ సిస్టమ్లోనే ఇప్పుడు పిల్లలకి, దట్ ఈస్ అవర్ ఫ్యూచర్ ఇస్ ద చిల్డ్రన్. సో ఐ థింక్ ద గవర్నమెంట్, ఎవ్రీబడీస్, అందరు ఇస్తున్నారు కాల్షియంలు విటమిన్ డీలు, ఎడ్యుకేషన్ చాలా ఉంది మన రూరల్ ఏరియాలో. ఐ డోంట్ థింక్ వీ హ్యావ్ అ ప్రాబ్లమ్ దేర్.
1: ఎముకల్లో కానీ కేళ్ళలో ఉన్న బలం లేకపోతే పిల్లలు ఆడుకునేటప్పుడు కూడా ఎముకలు ఇరిగిపోవచ్చు.
0: పిల్లలు ఆడాలి, పిల్లలు పడతారు, పడినా కూడా అవి ఒక లెవెల్ తర్వాత ఇరగవు. పిల్లలు పడాల్సిందే, పడతారు, కానీ ఆ క్వాలిటీ ఎలా ఉంటుందంటే అది ఒక స్ప్రింగ్ లాగా ఉంటుంది. పెద్దవారి బోన్స్ ఏమో అవి గట్టిగా అయిపోతాయి, చిల్డ్రన్ బోన్స్ సాఫ్ట్గా ఉంటాయి. సో వాళ్ళు పడతారు, కానీ పేరెంట్స్ అందరూ మనం కంగారు పడతాం పిల్లలు పడినప్పుడు, అవి ఏమి ఇరిగిపోవు, కానీ పెద్ద ఫోర్స్లో ఒక హైట్ నుంచి పడిపోతే అవి ఇరగచ్చు. సో నార్మల్ పిల్లలు పడుతూ ఉండాలి, వాళ్ళు పడి లెగుస్తారు, అది దట్ ఈస్, దానికి ఏం అవదు. ఓన్లీ ఫోర్స్ ఎక్కువ ఉన్నప్పుడు, సైకిల్ మీద స్పీడ్గా వెళ్తే సైకిల్ మీద పడిపోవటం, లేకపోతే పైనుంచి దూకటం, అవి జాగ్రత్త ఉండాలంతే.
1: ఒకవేళ పిల్లల్లో ఎముకలు విరిగినప్పుడు వెంటనే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి డాక్టర్ గారు?
0: ఐస్ పెట్టాలి. వాళ్ళు మామూలు మన దేశంలో రుద్దుతారు, అది మాలిష్ అయ్యి ఎప్పుడు చేయకూడదు. ఐస్ పెట్టడం, ఒక స్ప్లింట్ లాగా పెట్టడం, బ్లడ్ రాకుండా చూసుకోవటం. వెంటనే డాక్టర్ దగ్గరికి ఎక్స్రేలు తీస్తారు, ఎక్స్రే తర్వాత తెలిసిపోతుంది. ఓన్లీ మేజర్ థింగ్ ఇస్ ఆ మాలిష్ తోమటం చేయకూడదు ఫస్ట్ థింగ్.
1: డాక్టర్ ఆనంది నరగాని గారు, మా ఆకాశవాణి స్టూడియోకి విచ్చేసి మీరు మీ అమూల్యమైన సలహాలు అందించినందుకు ధన్యవాదాలండి.
0: ధన్యవాదాలు అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.

ఇంతవరకు ఆరోగ్య జీవనం కార్యక్రమంలో కీళ్ళు ఎముకల ఆరోగ్యం గురించి ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ ఆనంద్ నరగాని గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్య. స్టూడియో క్లాక్లో సమయం 6:05 ఎస్, మనం ఉన్నాం జెన్ జీ యువా ప్రోగ్రాంలో. సో ఎప్పటిలాగే మంచి మంచి మాటలతో, పసందైన పాటలతో, బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్తో మొదలు పెట్టద్దాం మన ఈనాటి షోని ఈ సూపర్ ట్రాక్తో. సో స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: Rainbow 101.9. ఆదాయ పన్ను శాఖకు వివిధ వనరుల నుండి పన్ను చెల్లింపుదారుల ఆర్థిక లావాదేవీల సమాచారం అందుతూనే ఉంటుంది. ఈ సమాచారం మీ ఈ వార్షిక సమాచార ప్రకటన AIS లో కనిపిస్తుంది. అందువల్ల పన్ను చెల్లింపుదారులు ఈ ఫైలింగ్ పోర్టల్లో తమ AIS ను చూడటం అవసరం. ఏదైనా ఆదాయం మిగిలిపోయి ఉంటే లేదా రిటర్న్ దాఖలు చేయబడకపోతే అయితే నిర్ణీత రేటు ప్రకారం అప్డేటెడ్ ITR U దాఖలు చేయండి.
1: గుర్తుంచుకోండి, మీరు ఎంత త్వరగా దాఖలు చేస్తే అంత తక్కువ అదనపు పన్ను ఉంటుంది. ఇప్పటి వరకు దాదాపు 50 లక్షల పన్ను చెల్లింపుదారులు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకున్నారు. మరిన్ని వివరాలు మరియు ఆదాయ పన్ను చెల్లింపుల కోసం ఈ రోజే వెళ్ళండి www.incometax.gov.in.
0: FM Rainbow 101.9.

0: Rainbow 101.9.
1: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 04023680333 లేదా 2360555 లేదా www.brao.ac.in లో పొందవచ్చు.
0: FM Rainbow 101.9.

0: FM Rainbow 101.9.
1: బాబు, నిన్న నా మేనల్లుడింటికి వెళ్ళి వచ్చా. వాళ్ళు రోజంతా ఏసీ వాడడం చూసి ఆశ్చర్యపోయా. రోజు వాషింగ్ మెషిన్ వాడడం, ఇంకా రెండు రెండు ఫ్రిడ్జులు. అయినా వాళ్ళ కరెంటు బిల్ ఎంతొచ్చిందో తెలుసా? జీరో. నేనడిగితే మేనల్లుడు అన్నాడు,
2: బాబాయ్ అంతా పైవాడిదయ్యా.
1: అంటే సోలార్ ప్యానెల్ దయ్యా. నేననుకున్నా ఇక పెట్టించాల్సిందే అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ డాట్ జిఓవి డాట్ ఐఎన్.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్య. స్టూడియో క్లాక్లో సమయం 6:32 అయితే అయిపోయింది. మనం ఉన్నాం జెన్ జీ యువ ప్రోగ్రాంలో. సో ఫోన్ని ఛార్జ్ చేసుకోవడం డెఫినెట్లీ ఎవ్వరూ మర్చిపోం. కొంచెం ఫోన్ ఒక 30% or 20%కి రాంగ్ అనేది రెడ్లోకి వెళ్ళిపోయి మనకి నోటిఫికేషన్స్ ఇస్తూ ఉంటుంది. సో ఇమీడియట్లీ ఛార్జ్ చేయడానికి పరిగెత్తిస్తాం. అలాగే మనల్ని మనం కూడా రీఛార్జ్ చేసుకుంటూ ఉండాలి. ఫోన్ని ఛార్జ్ చేసినట్లే మనల్ని మనం ఎవ్రీడే రిఫ్రెష్ చేసుకోవాలి. మన మైండ్, హార్ట్ వీటన్నిటికీ రెస్ట్ ఇవ్వడంతో పాటు, అంటే వాటికి ప్రశాంతమైన వాతావరణం కల్పించడంతో పాటు వాటికి ఏమిష్టం అనేది తెలుసుకోవాలి. అండ్ దానికి కూడా చక్కగా టైంని కేటాయించాలి. అసలు ఇవన్నీ ఎందుకు చేయాలి అని అంటే, ఈ ప్రపంచంలో అన్నిటికంటే మీకు ముఖ్యమైనది మొదటిగా మీరే కాబట్టి. సో డెఫినెట్లీ ప్రయారిటైజ్ యువర్ సెల్ఫ్ టైమ్, యువర్ సెల్ఫ్ హ్యాపీనెస్, బికాజ్ దాట్ విల్ గివ్ యూ ద అల్టిమేట్ జాయ్ ఆఫ్ లైఫ్. ఏమంటారు? మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జీ సత్య.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్య. స్టూడియో క్లాక్లో సమయం 6:42 అయితే అయిపోయింది. ఎస్, మనం ఉన్నాం జెన్ జీ యువా ప్రోగ్రాంలో. నేచర్ నేర్పే పాఠాలు. వెదురు చెట్టు కదా, వెదురు విత్తనం వేసిన తర్వాత కొన్ని సంవత్సరాల పాటుగా బయటకు పెద్దగా పెరగదట, కానీ లోపల బలమైన వేర్లను పెంచుకుంటుంది. దాని తర్వాత ఒక్కసారిగా వేగంగా ఎదగడం మొదలు పెడుతుంది. సో ఈ వెదురు చెట్టు కథ మనకు నేర్పించేది ఏంటంటే, స్లో ప్రోగ్రెస్ కూడా ప్రోగ్రెస్సే కదా. సో ఎవ్రీడే ఈవెన్ 1% అయినా ప్రోగ్రెస్ అవ్వడం ఇస్ ఆల్వేస్ అ ప్రోగ్రెస్. ఏమంటారు? మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: కాకతీయుల వైభవాన్ని ఉంట పట్టించుకున్న నేల,
1: కొమురం భీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
0: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
1: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
0: పేరిణి నృత్యం
1: ఒగ్గు కథలు
0: జానపద గీతాల సోయగాలతో
1: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
0: పచ్చని పంటలు ఒకవైపు
1: చేనేత చీరలు మరోవైపు,
0: బిర్యానీ రుచుల నుంచి
1: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
0: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో మీ ముందుకు వస్తుంది తెలంగాణ. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.
2: ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: రెయిన్బో 101.9
1: హైదరాబాద్స్ హార్ట్ బీట్ సికింద్రాబాద్స్ వైబ్ ఎఫ్ఎం రెయిన్బో బ్రింగ్స్ ఇట్ అలైవ్. దట్స్ రైట్, వైబ్రెంట్ హైదరాబాద్ ఈజ్ యువర్ ఇన్ఫర్టైన్మెంట్ గేట్వే టు ఎవ్రీథింగ్ హ్యాపెనింగ్ అరౌండ్ టౌన్.
2: మ్యూజిక్, కల్చర్, స్పోర్ట్స్ అండ్ సర్ప్రైజెస్ ఆల్ ప్యాక్డ్ ఇన్ వన్ వైబ్రెంట్ షో.
1: సో whether you are chilling at Tank Bund or shopping at Charminar,
2: stay tuned,
1: stay bright.
2: Vibrant Hyderabad
1: on FM Rainbow 101.9.
0: FM Rainbow 101.9.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జీ సత్యా. స్టూడియో క్లాక్ లో సమయం 6:55 అయితే అయిపోయింది. మనం ఉన్నాం జెన్ జీ యువా ప్రోగ్రామ్ లో. సో మనం బిజీనా లేదా ప్రొడక్టివా, ఈ డౌట్ మీకు ఎప్పుడన్నా వచ్చిందా? అంటే రోజంతా ఉరుకులు పరుగులు పెడుతూ ఆ రోజుని అలా గడిపేసేస్తాం బిజీ బిజీగా. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే కూర్చొని ఆలోచిస్తే, అసలు ఈ రోజున నేను ఏదన్నా మీనింగ్ఫుల్గా చేశానా, ఈ రోజు నేను ప్రొడక్టివ్గా వాడుకున్నానా, అలాంటి డౌట్స్ ఎప్పుడన్నా మీకు వచ్చాయా? దెన్ జస్ట్ స్టాప్ అండ్ ఇమ్మీడియట్లీ ఫిక్స్ ఇట్. బికాస్ లైఫ్ను గడిపేయడం కన్నా లైఫ్ను హ్యాపీగా గడపడం వల్లే సంతృప్తి వస్తుంది. ఏమంటారు? సో జస్ట్ స్టాప్, థింక్ వాట్ యూ వాంట్ ఇన్ యువర్ లైఫ్ అండ్ ఫిక్స్ థింగ్స్ అకార్డింగ్లీ అండ్ ఎంజాయ్ యువర్ లైఫ్. యు ఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

Rainbow 101.9. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్యా. స్టూడియో క్లాక్లో సమయం 7:15 దాటి 56 సెకండ్లైతే అయిపోయింది. ఎస్, మనం ఉన్నాం హలో రెయిన్బో ప్రోగ్రాంలో. సో హలో రెయిన్బో ప్రోగ్రాంలో మీ అందరికీ తెలుసు, మనం ఇంట్రెస్టింగ్ గేమ్స్ ఆడుకుంటాం అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీద మాట్లాడుకుంటామని. సో ఇవాల్టి రోజు ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్తో అయితే నేను మీ ముందుకు వచ్చేసాను. అదేంటి అంటే యుఎన్, యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి ప్రకారం

0: సో హలో రెయిన్బో ప్రోగ్రామ్లో మీ అందరికీ తెలుసు, మనం ఇంట్రెస్టింగ్ గేమ్స్ ఆడుకుంటాం అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీద మాట్లాడుకుంటామని. సో ఇవాల్టి రోజు ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటైతే నేను మీ ముందుకు వచ్చేసాను. అదేంటి అంటే యుఎన్ యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి ప్రకారం ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్ డే 2026 ఇస్ ఆన్ 30th July అనమాట. అంటే ఈ రోజున ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో ఎస్, మనం ఫస్ట్ సండే ఆఫ్ ఆగస్ట్ కూడా సెలబ్రేట్ చేసుకుంటాం యాజ్ ఫ్రెండ్షిప్ డే, విచ్ ఇస్ దిస్ సండే. కాబట్టి ఫ్రెండ్షిప్ ఇస్ ఆల్ అరౌండ్. కాబట్టి లెట్స్ టాక్ అబౌట్ ఫ్రెండ్షిప్ ఇన్ ఆర్ హలో రెయిన్బో ఫర్ ది డే. సో టాపిక్ ఏంటి అంటే, మీ ఫ్రెండ్తో మీకు ఎన్నో బెస్ట్ మెమరీస్ ఉంటాయి, కానీ వన్ సచ్ మెమరీ ఉంటుంది విచ్ విల్ జస్ట్ స్ట్రైక్ అవుట్ ఫ్రెండ్ అనగానే. సో అలాంటి మెమరీ మీకు ఏముంది మీ ఫ్రెండ్ తోటి? యూ కెన్ షేర్ ఇట్ విత్ అస్ బై కాలింగ్ అస్ ఆన్ 0402323-0030, 0402323-4821 అండ్ 0402970-4715. సో కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడేసేద్దాం. హలో.
1: హలో అమ్మ సత్య.
0: నమస్తే అండి.
1: నేను రమణయ్య, రేడియో శ్రోత రమణయ్య.
0: నమస్తే రమణయ్య గారు, ఎలా ఉన్నారండి?
1: నమస్తే, బాగున్నామ్మా. దీర్ఘాయుష్మాన్ భవ.
0: థ్యాంక్ యూ అండి.
1: చెప్పమ్మా. ఫ్రెండ్షిప్ డే,
0: ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్ డే ఇవాళ కాబట్టి
1: మాకు ఒక ఆయన ఆర్వి గౌడ్ అని ఒక ఆయన ఉండేమో నా ఫ్రెండ్.
0: ఓకే.
1: గౌడ్ ఆయన ఏం చేస్తాడంటే, ఎప్పుడు ఆయన బర్త్డే ఎప్పుడు వస్తుందంటే ఫిబ్రవరి 29.
0: ఓకే.
1: ఇరవై తొమ్మిది వస్తుంది. అంతవరకు ముందంతా చెప్పేస్తారు, 29వ తేదీ మీకు అందరికి పార్క్ లో అవి తెస్తాను, ఇది తెస్తాను, అది చేస్తాను, రెడీ ఉండండి ఏం చెప్తాడు చెప్తాడు. ఆ 29వ తేదీ బయటకు పోతాడు, ఉండడు. అట్లా అసలు రోజు ఆ విధంగా ఎన్నో తమాషా పట్టిస్తా అంటే, తర్వాత ఎప్పుడన్నా వస్తే ఇంటికి వస్తే కూడా తమాషా పట్టింది, ఏమయ్యా కాఫీ అన్న ఇవా అది ఇవా ఇది అనేది పాపత్ అనే సంగతులన్నీ చెప్పేవారు అనమాట. ఆయన ఏం చేశారంటే, ఆయన లింగాయతులు. వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు వేరే మతం మారుతారని చెప్పేసి.
0: ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రమణ గారు. ఎస్, ఇఫ్ అ ఫ్రెండ్ బర్త్డే గనక లీప్ ఇయర్ లో అంటే ఫిబ్రవరి 29 వస్తే 4 ఇయర్స్కి ఒకసారి వస్తుంది కదా, అందరం ఫ్రెండ్షిప్ అందరం బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటాం. బట్ మన ఫ్రెండ్కి మాత్రం 4 ఇయర్స్కి ఒక్కసారి బర్త్డే వస్తే ఆ మూమెంట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మరో కాలర్ కూడా లైన్లో ఉన్నారు, మాట్లాడేసేద్దాం. హలో. సో సారీ అండి, కాల్ కట్ అయిపోయింది. ఎస్, ఇవాళ ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా మీరు మీ ఫ్రెండ్ తోటి మీకున్న బెస్ట్ మెమరీని మన శ్రోతలందరితో పంచుకోవచ్చు. యూ కెన్ కాల్ అస్ ఆన్ 0402323-0030, 0402323-4821 అండ్ 0402970-4715. ఇప్పుడు ఇదొక సూపర్ ట్రాక్ వచ్చేస్తుంది, ఆ సూపర్ సాంగ్ తర్వాత మళ్ళీ మన కాలర్స్తో మాట్లాడేసేద్దాం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ FM Rainbow 101.3.

0: Hey, did you hear what's happening in Hyderabad this weekend?
1: No, tell me. I don't want to miss out.
0: Then tune in to Vibrate Hyderabad on FM Rainbow 101.9, your one-stop show for all the city's events, concerts and cultural buzz.
1: That's so cool. So I'll know what's happening in Secunderabad too.
0: Absolutely. From food fest to film screenings, Vibrant Hyderabad keeps you plugged into the pearls of the Twin Cities.
2: Don't just live in Hyderabad. Celebrate it with Vibrant Hyderabad. Every day at 8 a.m.
3: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జీ సత్య. స్టూడియో క్లాక్లో సమయం 7:24 అయితే అయిపోయింది. ఎస్, మనం ఉన్నాం హలో రెయిన్బోలో, మాట్లాడుకుంటున్నాం ఆన్ ద టాపిక్ ద ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్ డే. సో మీకు మీ ఫ్రెండ్తో ఉన్న ఒక బెస్ట్ మెమరీ, ఒక చెరిషింగ్ మెమరీ ఉంటుంది కదా, దాట్ యూ కెన్ టెల్ అస్ ఆన్ రేడియో టుడే అండ్ విష్ యువర్ ఫ్రెండ్ అ వెరీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. మీరు కాల్ చేయాల్సిన మా నెంబర్ 0402323 0030, 0402323 4821 అండ్ 0402970 4715. కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడేసేద్దాం. హలో
4: హలో హలో, పేరు ఆర్జే సత్య.
3: నేను మీ ఆర్జే సత్య.
4: మా సత్య గారు, శుభ సాయంత్రం. టాపిక్ చాలా బాగుంది, ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్ శుభాకాంక్షలు.
3: ఎస్ అండి, మీకు కూడా.
4: మేడం ఇంకోటి, మేడం బంధువుల కంటే అన్నదమ్ముల కంటే కూడా ఫ్రెండ్షిప్ చాలా గొప్పది మేడం. నేను అంటాను,
3: ఓకే,
4: ఫ్రెండ్షిప్ ఉన్నంత ఫ్రీగా మనం ఎక్కువ ఎవరికొని ఉండలేమన్నమాట. నాకు 60వ పుట్టినరోజు అప్పుడు మా ఫ్రెండ్ నాకు పిలిప్స్ ఫైవ్ బ్యాంక్ ట్రాన్స్మిటర్ రేడియో ఇచ్చారు మేడం నాకు. అది ఇప్పుడు నేను దాచుకున్నాను అనమాట. అది మొన్న మా ఫ్రెండ్ ఏమంటాడంటే, నువ్వు రేడియో పిచ్చోడు అందుకని నీకు రేడియో వస్తుందని చెప్పిచ్చాడు మేడం నాకు 60వ పుట్టినరోజు. అమ్మ దాదాపు 8 ఇయర్స్ అయిపోయింది అనమాట. అది ఇప్పుడు నేను దాచుకున్నాను. అది ఎంతో ప్రేమతో చూసుకోండి. ఇంకెవరైనా గోల్డ్ పెడితే కూడా నేను అంత ఇష్టపడ ఉంటుంది కాదు, కానీ నా ఇష్టం మీద నాకు ఇచ్చిండని చెప్పి నేను చాలా హ్యాపీ అని మేడం.
3: సూపర్ అండి,
4: ధన్యవాదాలమ్మా.
3: థ్యాంక్ యూ రమేష్ గారు ఫర్ కాలింగ్. సో మరో కాలర్ కూడా లైన్ లో ఉన్నారు, మాట్లాడేసేద్దాం. హలో
5: హలో, గుడ్ ఈవినింగ్ అండి.
3: వెరీ గుడ్ ఈవినింగ్ అండి. మీ పేరు?
5: సత్య. రేణుక అండి. బాగున్నాను
3: రేణుక గారు. ఎస్, బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు?
5: బాగున్నాం అండి.
3: నైస్ అండి.
5: హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి.
3: హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి మీకు కూడా.

0: థ్యాంక్
1: థ్యాంక్ యూ.
0: యూ. ఫ్రెండ్ తేజస్విని కాలేజ్ అయిపోయాక ఆర్టీసీ క్లాస్ అంటే థియేటర్ ఉంటాయండి, సినిమా చూసేవాళ్ళం, చాలా చూసినాం అట్లా
1: అవునా,
0: సినిమా
1: సూపర్ అండి,
0: గుర్తొస్తుంది.
1: వెరీ నైస్. మీరు చెప్తుంటే మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. మాకు కూడా మా ఫ్రెండ్స్ తోటి వెళ్ళిన మూవీస్ ఒకసారి అలా గుర్తొచ్చేసాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ రేణుక్ గారు. ఎస్, ఫ్రెండ్స్ తోటి ఉండే మెమరీస్ ఎప్పుడు ప్రైజ్లెస్ అండ్ ద మోస్ట్ ప్రెషియస్ ఇన్ లైఫ్ కదా. సో అందుకే ఇప్పుడు ఈ సూపర్ ట్రాక్ వచ్చేస్తుంది మీకోసం. ఈ సూపర్ సాంగ్ వింటూ మీ ఫ్రెండ్స్ తోటి ఉన్న మీ మెమరీస్ అన్నీ రిఫ్రెష్ చేసేసుకోండి. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ FM Rainbow 101.9.

0: Hyderabad, a city that never stops surprising us. Hyderabad wakes up with a new story every day. And if you want to stay connected to the real heartbeat of the city, then there's only one place to be. Vibrant Hyderabad. Your daily infotainment companion that brings to you the latest happenings across the Twin Cities. Vibrant Hyderabad. Every day at 8 a.m. only on Rainbow FM 101.9.
1: మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై, నేను మీ ఆర్జే సత్య. స్టూడియో క్లాక్లో సమయం 7:31:59 అయితే అయిపోయింది. ఎస్, మనం ఉన్నాం హలో రెయిన్బోలో. సో మాట్లాడేసేద్దాం మన నెక్స్ట్ కాలర్ తోటి. హలో,
2: నమస్తే అండి. మంగళవర్తం మాట్లాడుతున్నాను.
1: నమస్తే అండి. ఎస్, బాగున్నాను. మీరు ఎలా ఉన్నారండి?
2: బ్రహ్మాండంగా.
1: సూపర్.
2: ముందుగా స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు ఆకాశవాణి అందరికి.
1: థ్యాంక్ యూ అండి. ఎస్, మీ అందరికి కూడా.
2: అందరికి అయితే స్కూల్ నుంచి, కాలేజ్ నుంచి, తర్వాత అందరు చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు. స్కూల్ ఏజ్ లో మాత్రం అంటే నేను స్కూల్ వదిలి ఎన్నో ఏళ్ళు అయిపోయింది. అప్పుడు అప్పుడు ఫోన్లో ఉండేవి కాదు కదా.
1: అవును.
2: అయితే మేము స్కూల్ ఫ్రెండ్స్ ని 48 సంవత్సరాల తర్వాత ఒకసారి కలిసాము. ఈ వాట్సాప్ పుణ్యమా అంటూ అలా గ్యాదర్ అయ్యి ఎంత ఆనందం అనిపించింది అంటే, మేము 10th తర్వాత ఇంత పెద్ద అయిపోయాక కలిసాం కదా ఒకరినొకరు, చాలా హ్యాపీ అనిపించింది. అలాగే ఒకసారి టూర్ వెళ్ళాం, తర్వాత స్కూల్ మేము చదువుకున్న స్కూల్కి వెళ్ళామండి అందరం.
1: సూపర్, సూపర్ అండి.
2: అది మరపురాని అనుభవం అనమాట.
1: నేను
2: మనం చదువుకున్న స్కూల్ 10th క్లాస్ ఎన్నేళ్ళు అయిపోయింది, 50 ఏళ్ళు అయిపోయింది స్కూల్ వదిలి కూడా. అలాంటిది అందరం కలిసి ఎంత మందికి వీలైతే అంతమంది వెళ్ళి స్కూల్లో స్పెండ్ చేశాం.
1: సూపర్ అండి.
2: స్నేహానికి మించింది లేదండి. అందరికి స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు.
1: థ్యాంక్ యూ సో మచ్ అండి మంగా భాస్కర్ గారు. మీకు థ్యాంక్ యూ సో మచ్. ఎంత సూపర్ ఎక్స్పీరియన్స్ కదా, a unique experience, emotional experience and a lifetime experience ane cheppali. Mangabaskar garu maatladutunte kuda voice lo entha happiness telustundi. Yes, eppudu edo rakanga ante manam inko place ki vellipoyo ledha vaallu inko place ki vello, manam colleges maari poyi tarvata udyogalanu vellipoyi ala miss ayina oka friend ni aa friend gurtochinappudu malli kalavadam anedi oka beautiful experience in life. Meekosam oka super track vachestundi ee super song tho. ఈ సూపర్ సాంగ్ తర్వాత మళ్ళీ మన కాలర్స్ తో మాట్లాడేసేద్దాం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: 101.9. Bro, did you know there's a theater fest at Rabindra Bharati tonight?
1: What? I had no clue.
0: That's why you need Vibrant Hyderabad.
1: Vibrant Hyderabad? What's that?
0: It's the show that tells you what's happening, where it's happening, and why you should be there.
1: Sounds like the ultimate city guide on radio.
0: Exactly. Hyderabad and Sikidrabad come alive every day. And Vibrant Hyderabad, make sure you don't miss a beat.
1: Catch the vibe.
0: Catch the city. Every day at 8 a.m. only on FM Rainbow 101.9.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్యా. స్టూడియో క్లాక్లో సమయం 7:40 అయిపోయింది. ఎస్, మనం ఉన్నాం హలో రెయిన్బోలో, మాట్లాడుకుంటున్నాం ఆన్ ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్ డే. సో మీ లైఫ్లో కూడా ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంటారు అండ్ బెస్ట్ మెమరీస్ ఉంటాయి. సో ఒక చెరిషింగ్ మెమరీ మీకు ఇప్పుడు ఇన్స్టెంట్గా గుర్తొస్తున్న మెమరీ అందరితో పంచుకోవాలనిపిస్తే, యూ కెన్ కాల్ అస్ ఆన్ 0402323 00 0402323 48 21 and 0402970 4715. కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడేసేద్దాం. హలో హలో హలో సో సారీ అండి. సో నెక్స్ట్ కాలర్ని తీసుకుందాం.

0: हेलो हेलो,
1: हेलो नमस्ते, मेरे नाते नायक।
0: नमस्ते अंडी।
1: नेनु
0: यस मार्टलेंडी।
1: ఎక్కడైతే మేడం, నేను కోర్టులో పనిచేసి ఎక్కడయ్యాను,
0: ఓకే
1: నేను 78 79 78 లో నేను అక్కడ అనంతపూర్ కాలేజ్ చదివాను మేడం. నా క్లోజ్ ఫ్రెండ్ ఒక ఆయన ఇద్దరం కలిసి బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. వాడు వాడు ఇప్పుడు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు. మన ఇటీవల ఆయన కూడా రిటైర్ అయిపోయాడు. మేము ఇక్కడ హైదరాబాద్ వచ్చినప్పుడు మొన్న సంజీవ్ రెడ్డి నగర్ లో ఆయన వస్తాడు, ఫోన్ చేశాడు, వెళ్ళి కలిసాం. అదే ఫుల్ బాగా మాట్లాడుకున్నాం. అంటే అంటే నాకన్నా నేను ముందు రిటైర్ అయ్యాను, ఆయన తర్వాత రిటైర్ అయ్యాడు. నాకన్నా ఒక పేరు తిన్నాడు, ఫ్యామిలీ సెటిల్ అయ్యారంటే వాళ్ళ అబ్బాయి కూడా అమెరికాలో ఉన్నాయంట. ఎలా మాట్లాడుకున్నాడు,
0: ఓకే
1: చాలా
0: అండి,
1: ఎంజాయ్ చేసాం మేడం.
0: సూపర్ అండి, సూపర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఎస్ ఫ్రెండ్స్ రీయూనియన్ అయితే సూపర్ సూపర్ హ్యాపీగానే ఉంటుంది ఫర్ ఆల్ ద ఏజ్ గ్రూప్స్. అంటే ఏదో చిన్నవాళ్ళు కలిస్తేనే ఎక్కువ ఎంజాయ్ చేస్తారు, కొంచెం పెద్దవాళ్ళు పెద్దగా ఫ్రెండ్స్ తోటి కనెక్షన్స్ ఉండవు అని కాదు. ఐ హ్యావ్ బీన్ సీయింగ్ పెద్దవాళ్ళు ఇంకా బ్యూటిఫుల్గా చిన్న పిల్లలైపోయి ఎంజాయ్ చేసేస్తారు వెన్ దే మీట్ దేర్ ఫ్రెండ్స్. సో దాట్స్ ద పవర్ ఆఫ్ ఫ్రెండ్షిప్ కదా. మరో కాలర్ కూడా లైన్లో ఉన్నారు, మాట్లాడేసేద్దాం. హలో
1: యా హలో,
0: హలో, నమస్తే అండి, మీ పేరు?
1: నమస్తే అండి, నా పేరు దివ్యశ్రీ.
0: దివ్యశ్రీ గారు, ఇందాక మీ కాలే హ్యాంగ్ అయిపోయినట్టుంది, వినిపించలేదు.
1: మీ వాయిస్ అసలు కట్ అయిపోయింది మేడం, నాకు అసలు వినిపించట్లేదు.
0: ఓకే అండి, ఇప్పుడు కనెక్ట్ అయిపోయింది. ఎస్ మాట్లాడేసేయండి.
1: యా హాయ్, గుడ్ ఈవినింగ్ సత్య గారు.
0: గుడ్ ఈవినింగ్ అండి.
1: ముందుగా ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్ డే అండి మీకు.
0: థ్యాంక్ యూ అండి, మీకు కూడా.
1: థ్యాంక్ యూ. అండ్ కమింగ్ టు ద టాపిక్, స్కూల్ నుంచి కామన్ గా వస్తున్న నాకు ఒక ఫ్రెండ్ ఉన్నారు, రవళి అని చెప్పేసి. జనరల్ గా ఒక ఫేజ్ లో మేము ఇంజనీరింగ్ చదువుతున్న టైంలో యాక్చువల్లీ నేను కంప్లీట్ స్టడీకి ఎక్కువ ఉండేదాన్ని, బట్ ఫైనల్ ఇయర్ లో వి జస్ట్ గాట్ హ్యాంగ్ అవుట్ అనమాట. ఇంకా అందరం కలిసి చిల్ అయ్యి మంచిగా మూవీస్ చూసేవాళ్ళం థియేటర్ కది వెళ్ళి. సో అది నా బెస్ట్ మెమరీ అనమాట. సో నాకు యాక్చువల్లీ మూవీస్ అంటే చాలా ఇష్టం. అండ్ ఇంకా ఆఫ్టర్ మ్యారేజ్ లైఫ్ మై హస్బెండ్ ఈస్ మై బెస్ట్ ఫ్రెండ్ అనమాట, ఇంకా బెస్ట్ బడీ. ఫస్ట్
0: సూపర్ అండి, చాలా బాగా చెప్పారు.
1: ఫ్రెండ్స్ అనేవాళ్ళు మ్యారేజ్ అయ్యాక జనరల్ గా మనం ఎక్కడికక్కడ లొకేషన్స్ చేంజ్ అయిపోతూ ఉంటాము, కాంటాక్ట్ తగ్గుతుంది, కన్వర్సేషన్స్ తగ్గుతాయి, కమ్యూనికేషన్ ఆగుతుంది. బట్ ఇంకా నా పార్ట్నరే నాకు బెస్ట్ ఫ్రెండ్ అయిపోయారు. సో నా బెస్ట్ ఫ్రెండ్ మా హస్బెండే.
0: సూపర్ అండి, సూపర్.
1: యాక్చువల్లీ మా అబ్బాయి మాట్లాడతాం అనుకుంటున్నాడు మీతో ఒకసారి.
0: ఓకే.
2: హాయ్ అండి.
0: హాయ్ నానా, వాట్స్ యువర్ నేమ్?
2: మై నేమ్ ఇస్ వేదాంశ్. ఐ యామ్ స్టడీయింగ్ గ్రేడ్ 3.
0: వేదాంశ్, హాయ్. హూ ఇస్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ అట్ స్కూల్?
2: హ్యాపీ ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్ డే.
0: హ్యాపీ ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్ డే వేదాంశ్. నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు స్కూల్లో?
2: మా బెస్ట్ ఫ్రెండ్స్ అయితే శిశాంక్, ధీరజ్, రోహిత్, రోహన్ ఉన్నారు. ఫీల్డ్ ట్రిప్ లో కలిసి రోజు ఎంజాయ్ చేసుకుని మేమైతే బిస్కెట్లు తినేస్తాం.
0: నన్ను కూడా పిలువు, నేను కూడా వస్తా ఈసారి, బిస్కెట్స్ తినేస్తాను.
1: యాక్చువల్లీ మా బాబు అడుగుతున్నాడు. యాక్చువల్లీ నేను కనెక్ట్ అవ్వడానికి చాలాసార్లు ట్రై చేస్తాను ఎస్ఎంకి. సో తను కూడా తను మాట్లాడాలని ఎప్పుడు మీకే కనెక్ట్ అవుతుంది, నేను ఉంటే కనెక్ట్ అవ్వదు ఏంటి అని అడుగుతుంది. లక్కీ మళ్ళీ నాకు రీకనెక్ట్ అయింది.
0: వెరీ నైస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఇట్ వాస్ సో ప్లెజర్ టాకింగ్ టు యూ. బిస్కెట్లు తినేస్తారంట, ఎంత క్యూట్ ఫ్రెండ్షిప్ కదా. చిన్నపిల్లల్ని హూస్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ అంటే డెఫినెట్లీ ఒకళ్ళ పేరు చెప్పరు, దిల్ హ్యావ్ హ్యాండ్ ఫుల్ ఆఫ్ పీపుల్. దట్స్ ద బ్యూటీ ఆఫ్ చైల్డ్హుడ్ కదా, ఆ కనెక్షన్ కానీ, ద నంబర్ ఆఫ్ పీపుల్ దే టాక్ టు. సో బ్యూటిఫుల్ టాకింగ్ టు యూ మేదాంజ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఇప్పుడైతే ఒక సూపర్ ట్రాక్ వచ్చేస్తుంది, ఈ సూపర్ సాంగ్ తర్వాత మళ్ళీ మన కాలర్స్తో మాట్లాడేసేద్దాం. ఒక్కసారి నంబర్ రిపీట్ చేస్తాను, 0402323-0030, 0402323-48-21, అండ్ 0402970-4715. ఈ నంబర్స్కి మీరు కాల్ చేసి యూ కెన్ ఆల్సో షేర్ యువర్ బ్యూటిఫుల్ మెమరీస్ ఇన్ ఆర్ హలో రెయిన్బో. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.
3: ఉన్నదొకటే జిందగీ, ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఈ జిందగీ మొత్తం అంతా ఉండేవాడే నిజమైన ఫ్రెండ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే.

0: ఏంది బ్రో, కాళ్ళ చక్రాలు కట్టుకున్నట్టు హైదరాబాద్ సిటీ అంతా తిరుగుతూ స్టోరీలు పోస్టులు పెడుతున్నావు.
1: మరి హైదరాబాద్ లో ఇన్ని హ్యాపెనింగ్ ఈవెంట్స్ అవుతుంటే వెళ్లకుండా ఎట్లుంటా?
0: నాకు కూడా వెళ్లాలనే ఉంటుంది, కానీ ఎక్కడెళ్లాలో ఏం వెళ్లాలో తెలియక ఎటు పోకుండా ఉంటున్నా. ఆ అప్డేట్స్ ఎట్లా తెలుసుకోవాలో నాకు కూడా చెప్పొచ్చుగా.
1: మన ఎఫ్ఎం రెయిన్బోలో ప్రతిరోజు మార్నింగ్ 8:00 కి వైబ్రెంట్ హైదరాబాద్ ప్రోగ్రామ్ లో సిటీ అప్డేట్స్ అన్ని ఇస్తారు.
0: సూపర్, అయితే ఇప్పటి నుంచి నేను కూడా వింటా.
1: ఎస్, డోంట్ మిస్ ఇట్.
2: Stay tuned, stay bright. Vibrant Hyderabad
1: on FM Rainbow 101.9.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్య. స్టూడియో క్లాక్లో సమయం 7:49 అయితే అయిపోయింది. లెట్స్ టాక్ టు అవర్ లాస్ట్ లక్కీ 2 కాలర్స్ ఆఫ్ హలో రెయిన్బో ఫర్ టుడే. హలో,
1: గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. మీ పేరు?
1: నరసింహారెడ్డి మేడం, ప్రేమాతిపేట్ రాజేంద్ర నగర్.
0: నరసింహారెడ్డి గారు, ఎస్ చెప్పండి.
1: అయితే మేడం, ఏమైందంటే ఒక 10 ఇయర్ నుంచి మా ఫ్రెండ్ ఒకడు అనుకోకుండా దుబాయ్ వెళ్ళిపోయింది మేడం.
0: ఓకే.
1: అయితే మధ్యలో కమ్యూనికేషన్ లేదనమాట మాకు. చిన్నప్పటి నుంచి దోస్తులం అనమాట. 25-28 ఇయర్స్ వరకు అతన్ని అనుకోకుండా వెళ్ళిపోయింది అనమాట. అయితే ఆడ ఇక్కడ హైదరాబాద్ కు వచ్చింది. మళ్ళీ వచ్చిన తర్వాత వేరే ద్వారా నన్ను అడిగి, నరసింహారెడ్డి ఉన్నాడా, ఏంది, ఎక్కడ ఉండి, ఏమి సంగతి అంటే, అంత అప్పటికే చాలు 27 ఇయర్స్ అయిపోయింది మేడం. 27 ఇయర్స్ అంత మారిపోయింది. అంటే ఒక అడ్రస్ తీసుకుని వచ్చి నా అడ్రస్ కు వచ్చింది మేడం. అక్కడ ప్రాంత దగ్గర నిల్చొని వస్తానని చెప్తే అక్కడ వెళ్తున్నాను నేను. వెళ్ళిన తర్వాత మేడం ఎట్లా అనిపించింది అంటే కన్నులకి నీరు కాస్తున్నావు, వాడికిను నాకు కూడా ఎంత మారిపోయినావు, ఏం సంగతి అనేది. ఇంటికి తీసుకొచ్చేసి ఇక కనీసం మేడం ఇక 11 గంటలకు వస్తే సాయంత్రం అవుతుంది మేము మా ముచ్చట్లు అవుతాం మేడం. ఆ పాత విషయాలన్నీ మాట్లాడుకుంటూ ఏం జరిగిందో సంగతి.

0: జ్ఞాపకం వస్తే కాదు మేడం,
1: అవును
0: ఇంటికి 27 ఇయర్స్ గ్యాప్ మేడం.
1: అవునండి, ఎస్
0: ఆ సంఘటన ఎప్పుడు మరదు. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ వాడు 3 ఇయర్స్ ఉన్న తర్వాత మళ్ళీ దుబాయ్కి వెళ్ళిపోయింది మేడం. కాకపోతే మధ్యలో మాట్లాడుతుంటాం అనమాట. అది ఆ సంఘటన చాలా మాకు ఇది అనుభూతి ఉంటుంది మేడం.
1: సూపర్ అండి, నరసింహారెడ్డి గారు చాలా మాకు కూడా కన్నుల కట్టినట్టుగా చెప్పారు మీరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ యువర్ బ్యూటిఫుల్ మెమరీ. మరో కాలర్ కూడా లైన్లో ఉన్నారు, మాట్లాడేసేద్దాం. హలో
2: హలో
1: హలో, నమస్తే అండి, మీ పేరు?
2: నమస్తే మేడం, గుడ్ ఈవినింగ్. బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం.
1: బాలాజీ గారు, ఎస్ చెప్పండి.
2: మీరు ఇప్పుడు ట్రాఫిక్ చెప్తున్నారు కదా, నేను కంటిన్యూ గా వింటున్నాను మేడం. లాస్ట్ లో కాల్ చేశాను ఎందుకంటే నాకు కూడా చాలా ఇష్టం అనిపించింది, చాలా బాగుంది. మా ఫ్రెండ్స్ గుర్తుకు తెస్తున్నారండి కార్యక్రమం. అయితే అందరూ నా పక్క పక్కనే ఉన్నారు సిటీలోనే, కానీ నాకు వాళ్ళ మా చిన్నతనంలో స్కూల్ ఫ్రెండ్స్ వాళ్ళంతా ఇప్పుడు సెటిల్ అయిపోయారు. అది ఎలా పరిచయం ఏంటంటే, గ్రూప్ విలేజ్ గ్రూప్ అందరం ఇన్స్టాల్ చేస్తున్నాము. అందులో నా నెంబర్ చూసి ఒకరికొకరు తెలుసుకొని ఒకరికొకరు ఫోన్ చేయడం జరిగింది. ఎక్కడున్నావని అడిగేసరికి నేను ఇక్కడ ఉప్పల్లో ఉన్నాను, ఒక దిల్సనగర్ లో ఉన్నారు, నేను వనస్థలిపురం, అందరు దగ్గర దగ్గరనే ఉన్నాము. అసలు ఇన్ని రోజుల నుంచి అసలు ఎక్కడున్నావో పడితే లేదు. ఈ గ్రూప్ ద్వారా కూడా చాలా సౌకర్యంగా చాలా అద్భుతంగా ఉందండి. ఇలా ఇలా ఇలా కూడా చేయడం కూడా చాలా హ్యాపీ. అయితే మా రూమ్మేట్స్ ఒక ఫ్రెండ్, అతను మెదక్ లో ఉంటాడు. అతను మాకు 3 సంవత్సరాలు ఒకే రూమ్ లో ఉన్నాము బ్యాచిలర్స్ గా. చాలా మంచి బెస్ట్ ఫ్రెండ్ అండి నాకు. ప్రతి దాంట్లో షేర్ చేసుకునే వాళ్ళము, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ లో కానీ ఏదైనా. అతను మ్యారేజ్ కి వెళ్ళాము, నా మ్యారేజ్ కి అతను వచ్చాడు. అయితే నెంబర్ మిస్ అయిందండి, అతను గుర్తు చేసుకోవడం ఈ కార్యక్రమం ద్వారా నాకు చాలా హ్యాపీగా ఉంది.
1: సూపర్ అండి, మాకు చాలా హ్యాపీగా ఉంది మీతో మాట్లాడడం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ బాలాజీ గారు. ఎస్, ఫ్రెండ్ అనగానే, ఫ్రెండ్షిప్ అనగానే డెఫినెట్లీ అందరం ఒక ఫ్లాష్ బ్యాక్ అయితే వెళ్ళిపోతాం. ఒక్క కనీసం ఒక 5-6 నిమిషాలు అలా ఒక ట్రాన్స్కి వెళ్ళి మళ్ళీ విల్ జస్ట్ రీలివ్ దట్ మూమెంట్ అండ్ కమ్ బ్యాక్ కదా. అలాగే మీ ఫ్రెండ్స్ అందరు కూడా మీకు గుర్తొస్తున్నట్లయితే జస్ట్ టేక్ అ మూమెంట్ టు థింక్ అబౌట్ ఫ్యూ మూమెంట్స్, ఫ్యూ బెస్ట్ మెమరీస్ విత్ దెమ్. అండ్ ఇప్పుడున్న ఫ్రెండ్స్తో కూడా చాలా హ్యాపీగా గడుపుతూ వాళ్ళతో కూడా కలవడానికి ట్రై చేస్తూ మేక్ లైఫ్ మోర్ బ్యూటిఫుల్ విత్ ఫ్రెండ్షిప్. ఇప్పుడైతే ఒక సూపర్ ట్రాక్ వచ్చేస్తుంది. ఈ సూపర్ సాంగ్ తర్వాత మళ్ళీ మనం కలుసుకుందాం అట్ ఎగ్జాక్ట్ 8 o'clock న్యూస్ హెడ్లైన్స్తో. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ FM రెయిన్బో 101.9.

ముఖ్యాంశాలు. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నందున సీఎస్ సంజయ్ జాజు సమీక్ష నిర్వహించారు. కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో సీఎస్ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. చెరువులకు గండి పడకుండా చూసుకోవాలని, పాత ఏళ్లలో ఉన్నవారిని ఖాళీ చేయించాలని సూచించారు. హైదరాబాద్ కొండాపూర్ గచ్చిబౌలిలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఆఫీస్ సమయం ముగియడంతో ఇళ్లకు వెళుతున్న ఉద్యోగులతో ట్రాఫిక్కు అంతరాయం కలుగుతోంది. సాయంత్రం ఇళ్లకు వెళ్లేవారితో పలు ప్రాంతాల్లో వాహనాల రద్దీ పెరిగింది. మంచిర్యాల జిల్లాలో కొనసాగుతున్న భారీ వర్షాల నేపథ్యంలో మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి పర్యటించారు. ఈరోజు మందమర్రి, కేతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాగులను పరిశీలించి వర్షాలకు ఇళ్లు కూలిన బాధితులను కలిసి పరామర్శించి భరోసా ఇచ్చారు. తెలంగాణను ప్రముఖ ఎగుమతి

కేంద్రంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులను సీఐ సీఎస్ సంజయ్ జాజు ఆదేశించారు. సచివాలయంలో జరిగిన ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశంలో ఎగుమతిదారుల సమస్యల పరిష్కారం, మౌలిక వస్తుల అభివృద్ది, ఆర్థిక అభివృద్దిపై సమీక్షించారు. 1971 జాతీయ గౌరవ అవమానాల నిరోధక చట్టానికి సవరణలు చేస్తూ తెచ్చిన బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఈ సవరణ ద్వారా జనగణమనతో సమానంగా వందేమాతరానికి చట్టబద్దత రక్షణ లభిస్తుందని, నిబంధనలు ఉల్లంఘిస్తే 3 ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతుందని కేంద్రం వెల్లడించింది. రాష్టంలో సబ్సిడీ విత్తనాలతో కూరగాయలు, ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఎల్నినో ప్రభావంపై స్పందించిన నిపుణుల కమిటీ రైతులకు 75% సబ్సిడీతో విత్తనాలు, కొత్త రుణాలు అందజేయాలని ప్రభుత్వానికి సూచించారు. తెలంగాణ యువ ఇంజనీర్ల ప్రతిభను అవమానించడం సీఎం రేవంత్ రెడ్డి అహంకారానికి నిదర్శనమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. పోటీ పరీక్షలు రాసిన అనుభవం లేని రేవంత్కు యువత సామర్థ్యాన్ని కించపరిచే అర్హతే లేదంటూ నిలదీశారు. హైదరాబాద్ పీఐబీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ శాఖల ప్రతినిధులతో 12 ఏళ్ల విశ్వాస్, వికాస్, జన్ కళ్యాణ్ కార్యక్రమం జరిగింది. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల సమాచారాన్ని సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు విభాగాలు సమన్వయంతో పనిచేయాలంటూ ఈ సమావేశంలో నిర్ణయించారు. 11వ అఖిల భారత పోలీస్ జూడో క్లస్టర్ ఛాంపియన్షిప్ 2026 హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ముగిసింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ డీజీపీ సివి ఆనంద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఏఐపీఎస్సీబీ ఆధ్వర్యంలో సీఐఎస్ఎఫ్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో 36 జట్లకు చెందిన 1600 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ఏఐఆర్ న్యూస్ _HYD ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్యా. స్టూడియో క్లాక్లో సమయం 8:04:33 అయితే అయిపోయింది. అంటే మన తెలంగాణ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయిందనమాట. ఎస్, ఎవ్రీడే తెలంగాణ ప్రోగ్రామ్లో తెలంగాణ హిస్టరీ, ఆర్ట్, కల్చర్, సినిమా, లిటరేచర్, టూరిజం వీటన్నిటి గురించి ఎన్నో విశేషాలు వింటూ ఉంటారు. సో మీ అందరికీ ఎంతగానో ఇష్టమైన తెలంగాణ ప్రోగ్రాంలో ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం సిద్దిపేట గొల్లబామ్మ చీరల గురించి. సిద్దిపేట గొల్లబామ్మ చీరలు ఒక డిజైన్ మాత్రమే కాదు, గ్రామీణ జీవితానికి ప్రతీకగా నిలిచే ఒక అందమైన మహిళా రూపం. తలపై కుండను పెట్టుకుని నడిచే గొల్లబామ్మ ఈ చీర ప్రత్యేకత. ఈ చీరకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అందుకే ఎక్కడ ఈ చీర కనిపించినా అరే అది సిద్దిపేట గొల్లబామ్మ చీర అని వెంటనే గుర్తుపట్టేస్తాం. సో ఈ చీర కథ చాలా సంవత్సరాల క్రితం మొదలైంది, అవన్నీ మాట్లాడుకుందాం. సో స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్యా. స్టూడియో క్లాక్లో సమయం 8:20 మనం ఉన్నాం తెలంగాణ ప్రోగ్రాంలో. ఎస్, ఇవాళ తెలంగాణ ప్రోగ్రాంలో మనం మాట్లాడుకుంటున్నాం సిద్దిపేట గొల్లభామ చీరల గురించి. సిద్దిపేట గొల్లభామ చీరల కథ చాలా సంవత్సరాల క్రితమే మొదలైంది. అప్పట్లో పవర్లూమ్స్ లేవు, మెషీన్స్ లేవు, అన్నీ చేతితోనే నేసేవారు. ఒక్కో దారం, ఒక్కో రంగు, ఒక్కో డిజైన్, అసలు ఎంత పేషెన్స్ అండ్ డెడికేషన్ తోటి చేస్తే నేస్తే ఒక చీర వస్తుంది, వీ కెన్ జస్ట్ ఇమాజిన్ కదా. అందుకే ఒక చీర కంప్లీట్ అవ్వడానికి కొన్ని రోజులు కాదు, కొన్నిసార్లు నెలలు కూడా పట్టేవిట. అంటే ఒక కుటుంబం మొత్తం కష్టపడితే ఒక చీర బయటకు వస్తుంది. సో మనం కొనేది ఒక చీర మాత్రమే కాదు, ఒక ఆర్ట్ని, ఒక కళని. అసలు ఎంత అద్భుతమైన ఫీల్ కదా అది. సో సిద్దిపేట గొల్లభామ చీరల గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడుకుందాం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: FM Rainbow 101.9.
1: ఏంది బ్రో, కాళ్ళ చక్రాలు కట్టుకున్నట్టు హైదరాబాద్ సిటీ అంతా తిరుగుతూ స్టోరీలు పోస్టులు పెడుతున్నావు.
2: మరి హైదరాబాద్ లో ఇన్ని హ్యాపెనింగ్ ఈవెంట్స్ అవుతుంటే వెళ్లకుండా ఎట్లుంటా?
1: నాకు కూడా వెళ్లాలనే ఉంటుంది, కానీ ఎక్కడ వెళ్లాలో ఏం వెళ్లాలో తెలియక ఎటు పోకుండా ఉంటున్నా. ఆ అప్డేట్స్ ఎట్లా తెలుసుకోవాలో నాకు కూడా చెప్పొచ్చుగా.
2: మన ఎఫ్ఎం రెయిన్బోలో ప్రతిరోజు మార్నింగ్ 8:00 కి వైబ్రెంట్ హైదరాబాద్ ప్రోగ్రామ్ లో సిటీ అప్డేట్స్ అన్ని ఇస్తారు.
1: సూపర్, అయితే ఇప్పటి నుంచి నేను కూడా వింటా.
2: Yes, don't miss it.
3: Stay tuned, stay bright. Vibrant Hyderabad on FM Rainbow 101.9.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్యా. స్టూడియో క్లాక్లో సమయం 8:34 మనం ఉన్నాం తెలంగాణ ప్రోగ్రాంలో. సో ఇవాళ తెలంగాణ ప్రోగ్రాంలో మనం సిద్దిపేట గొల్లబామ చీరల గురించి మాట్లాడుకుంటున్నాం. సిద్దిపేట గొల్లబామ చీరల గురించి మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, గొల్లబామ చీరల్లోని గొల్లబామ బొమ్మను చీరలో అల్లడం అంత ఈజీ కాదండి. అది ప్రింట్ కాదు, పెయింటింగ్ కూడా కాదు. వీవర్ చేతులతో ఒక్కో దారాన్ని మారుస్తూ ఆ బొమ్మను వీవ్ చేస్తారు. అందుకే ప్రతి చీర ఒక మాస్టర్ పీస్ అని చెప్పుకోవాలి. ఇప్పుడు ఫ్యాషన్ ట్రెండ్స్ చాలా మారిపోవచ్చు. టుడే మినిమల్ డిజైన్స్, డిజిటల్ ప్రింట్స్, ఫాస్ట్ ఫ్యాషన్ ఇవన్నీ ఎన్నెన్నా ఉండొచ్చు, కానీ హ్యాండ్లూమ్స్కి ఉన్న బ్యూటీ మాత్రం ఎప్పటికీ మారదండి. బికాస్ దే ఆర్ నాట్ జస్ట్ శారీస్, దే ఆర్ మాస్టర్ పీసెస్. ఏమంటారు? మీకోసం ఒక సూపర్ ట్రాక్ వస్తుంది. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. వి విల్ టాక్ మోర్ ఇంట్రెస్టింగ్ మ్యాటర్స్ అండ్ మోర్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఆన్ అవర్ తెలంగాణ ప్రోగ్రామ్.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జీ సత్యా. స్టూడియో క్లాక్లో సమయం 8:44 అయితే అయిపోయింది. మనం ఉన్నాం తెలంగాణ ప్రోగ్రాంలో. సో ఇవాళ తెలంగాణ ప్రోగ్రాంలో మనం సిద్దిపేట గొల్లభామ చీరల గురించి అయితే మాట్లాడుకుంటున్నాం. అసలు తెలంగాణ హ్యాండ్లూమ్స్ అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది పోచంపల్లి, గద్వాల్, నారాయణపేట్, అలాగే సిద్దిపేట గొల్లభామ చీరలు కదా. ప్రతి చీరకు తనదైన ఐడెంటిటీ ఉంటుంది, ప్రతి జిల్లాకు తనదైన కళ్ళు ఉంటుంది. అందుకే తెలంగాణ చాలా ప్రత్యేకమైనది. మీరెప్పుడైనా హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్కి వెళ్ళారా? ఒకవేళ వెళ్ళినప్పుడు ఆ వీవర్తో మాట్లాడే ప్రయత్నం చేయండి. వాళ్ళు ఒక చీర వెనకున్న ఆ కథను చెప్తారు. మనకు ఆ చీర మీద రెస్పెక్ట్ చాలా పెరిగిపోతుంది. బికాస్ వాళ్ళ చేతుల్లో స్కిల్ మాత్రమే కాదు, తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం కూడా ఉంటుంది. అండ్ యు ఫీల్ దట్ యువర్ బాయింగ్ అ మాస్టర్ పీస్ మోర్ దెన్ అ సారీ కదా. మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడుకుందాం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్యా. స్టూడియో క్లాక్లో సమయం 8:53 అయితే అయిపోయింది. ఎస్, మనం ఉన్నాం తెలంగాణ ప్రోగ్రాంలో. సో ఈ రోజుల్లో సస్టైనబుల్ ఫ్యాషన్ గురించి చాలా మాట్లాడుకుంటూ ఉంటాం. సస్టైనబుల్ ఫ్యాషన్ అంటే ఎకో ఫ్రెండ్లీ, న్యాచురల్, లాంగ్ లాస్టింగ్ అని అంటూ ఉంటాం. కానీ మన హ్యాండ్లూమ్ కల్చర్లో, మన హ్యాండ్లూమ్ కల్చర్ని దగ్గరగా అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ చాలా సంవత్సరాలుగా వాళ్ళు ఫాలో అవుతున్నవే కదా. సస్టైనబుల్ ఫ్యాషన్ అంటే ఎస్, మన హ్యాండ్లూమ్ కల్చర్ డెఫినెట్గా గుర్తొస్తుంది. మన కల్చర్ని కాపాడేది కేవలం మ్యూజియంస్ కాదు, మనం చేసే చిన్న చిన్న డెసిషన్స్ కూడా. ఒక హ్యాండ్లూమ్ శారీ తీసుకోవడం, ఒక లోకల్ ఆర్టిస్ట్ని ఎంకరేజ్ చేయడం, మన హెరిటేజ్ను నెక్స్ట్ జనరేషన్స్కి చూపించడం, ఇవన్నీ కూడా కల్చర్ ప్రివెన్షన్స్లో భాగాలే కదా. ఎస్, సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఆర్ తెలంగాణ ప్రోగ్రామ్ ఫర్ ద డే. మనం బోల్డ్ అనే విషయాలు తెలుసుకున్నాం అబౌట్ సిద్దిపేట్ గొల్లభామ చీరలు, మన హ్యాండ్లూమ్ కల్చర్ అండ్ తెలంగాణ హెరిటేజ్ గురించి. సో హోప్ యూ ఆల్ హావ్ ఎంజాయ్డ్ ఇట్ అండ్ సూపర్ సాంగ్స్ ఆర్ లైన్డ్ అప్ ఫర్ యూ. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

హైదరాబాద్ షోలో. సో ఇవాళ నుంచి హైదరాబాద్ షోలో ఒక చిన్న ఇంట్రెస్టింగ్ ఎన్లైటనింగ్ టాపిక్ గురించి అయితే మాట్లాడుకుందాం. అదేంటంటే, లాస్ట్ సీన్ చెక్ చేయడం మనందరికీ ఒక చిన్న హ్యాబిట్ ఉంటుంది. వాట్సాప్లో లాస్ట్ సీన్ చూడడం, మనం మెసేజ్ పంపిస్తే బ్లూటిక్స్ వచ్చాయా లేదా చూడడం, లేదా ఎదుటి వాళ్ళు ఎప్పుడు లాస్ట్ సీన్ లాస్ట్ యాక్టివ్ ఉన్నారు, ఆన్లైన్ ఉన్నారు, ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ వీ కీప్ చెకింగ్ ఇన్వాలంటరీలీ. కావాలని కాకపోయినా మనం అలా చెక్ చేస్తాం. అదే ఎప్పుడన్నా మీ లాస్ట్ స్మైల్ మీద ఒక ట్రాక్ పెట్టుకున్నారా? అసలు మీ ఇంట్లో వాళ్ళందరూ కలిసి కూర్చుని లాస్ట్ టైం ఎప్పుడు సంతోషంగా నవ్వుకున్నారు, ఒక జోక్ చెప్పుకున్నారు, లేదా ఒక విషయం షేర్ చేసుకున్నారు? వెన్ డిడ్ యూ హ్యాపీలీ స్మైల్ ఫర్ ద లాస్ట్ టైం? ఈ క్వశ్చన్ ఎవ్రీ డే ఎండింగ్లో ప్రతి ఒక్కళ్ళం మనల్ని మనం అడగాల్సిన క్వశ్చన్ అని నాకు అనిపించింది. మీకు కూడా అనిపిస్తే ఇవాళ నుంచి ఎవ్రీడే ఎండ్ చేసేటప్పుడు వెన్ వాజ్ మై లాస్ట్ స్మైల్ విత్ మై ఫ్యామిలీ అని డేని ఎండ్ చేయడం ఇస్ అ సూపర్ ప్రాక్టీస్ కదా. ఇప్పుడైతే ఒక సూపర్ సాంగ్ వచ్చేస్తుంది మీకోసం. ఈ సూపర్ ట్రాక్ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

Rainbow 101.9. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్యా. స్టూడియో క్లాక్లో సమయం 9:06 అయింది. ఎస్, మనం ఉన్నాం రిమ్.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్య. స్టూడియో క్లాక్లో సమయం 9:13 అయితే అయిపోయింది. మనం ఉన్నాం రిమ్ జిమ్ హైదరాబాద్ షోలో. సో మీకు ఈ విషయం తెలుసా, ట్రీస్ క్యాన్ టాక్ అంటాం. ఎస్, వినడానికి స్ట్రేంజ్గా అనిపిస్తుంది కదా, కానీ ఇది నిజమే. అడవుల్లో చెట్లు తమ వేర్ల ద్వారా నేలలో ఉండే ఫంగస్ను నెట్వర్క్ సహాయం చేసుకొని ఒకదానితో ఒకటి న్యూట్రియంట్స్ను సిగ్నల్స్ను పంచుకుంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దిస్ ఇస్ ప్రూవెన్ అంట. దీనిని చాలామంది వుడ్ వైడ్ వెబ్ అని కూడా పిలుస్తారట. సో ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా ఇది వినడానికి. అంటే ప్రకృతికి కూడా ఒక కమ్యూనికేషన్ నెట్వర్క్ ఉంటుంది. సో ఆన్ దిస్ beautiful note, this is your RJ Satya signing off for the day. Stay tuned to Akashvani Hyderabad FM Rainbow 101.9. sarigga 9:30 nayarangu untaru. Till then you have beautiful songs lined up, so stay tuned to Akashvani Hyderabad FM Rainbow 101.9.